పరిపాటై పోయను దుష్కృతం బిలన్. శ్రీపతి భక్తి పోయే వివరించగలేని దురంత కృత్యముల్ దాపురమయ్యే లోకమున దాపురమయ్యే.

0: చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా.
1: దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. Evil deeds and the cruelty has become a matter of routine everywhere. Devotion has vanished. We are living amidst all misdeeds today. It's absolutely necessary to surrender the feet to the Lord for all comfort, safety and security.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: నిత్య జీవితంలో మన జనన మరణాలతో అనుభవించేటువంటి ఈ ప్రకృతియే నిజమైనటువంటి యొక్క ప్రాణదేవత.
1: ద వెరీ నేచర్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇన్ సక్సెషన్ రిపీటెడ్లీ.
0: ప్రతి మానవుని మోహింపచేసేటువంటి యొక్క రూపమే ఈ ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ దట్ డెల్యూట్స్ మ్యాన్కైండ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటిది పదార్థమే.
1: ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్ ఈజ్ ద మెటీరియల్.
0: పదార్థముల యొక్క చేరికనే ఈ ప్రపంచము.
1: It is only the combination of the material that constitutes this world.
0: Yeta vata manavuni varimpacheyunadi pradarthamule.
1: Be that as it may, it is the material that is drawn, highly attractive to
0: men. Ee pradarthamulu shashvatamainatundi kaavu satyamainatundi kaavu.
1: This material is not permanent. It does not symbolize truth.
0: అసత్యమైనటువంటి యొక్క పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
1: దిస్ మెటీరియల్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ మోమెంటరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు కన్ఫర్ ది ఎటర్నల్ ట్రూత్?
0: యత్ దృశ్యం తద్ నశ్యం. కంటికి కనిపించినది అన్నయ్య కూడాను మార్పు చెందినటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఇటువంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములు మార్పు చెందేటువంటి జగత్తునకు ఏ విధమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అందించగలవు?
1: దిస్ చేంజింగ్ వరల్డ్, దిస్ మొమెంటరీ వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఇట్ టు గివ్ యూ ది ఎటర్నల్ పర్మనెంట్ జాయ్?
0: అహం యత్ తత్ నా. ఇదియే ప్రపంచపు మూలాధారమైనటువంటి జ్ఞాన సూత్రము.
1: The main principle of wisdom for this world is aham tatna.
0: Para brahma tattvamu kevalamu oka swaroopamto koodinatundi kaadu.
1: The other fundamental value of life is not simply composed of material.
0: Aham anetundi padamunaku vedamunandu aatma ani nirvachanam erpiyapparu.
1: In Vedic parlance, అహం మీన్స్ ఆత్మ, ద సోల్.
0: ఏతత్ నా, అది నేను కాదు.
1: ఏతత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దట్.
0: ఈ అస్థిరమైన అశాశ్వతమైన అసత్యమైన దేహతత్వమే నేను.
1: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ టెంపరీ మెటీరియల్.
0: ప్రపంచమునందు ప్రతి పదార్థము కూడా మనం చూస్తున్నాము. ఇది సత్యము, ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: పొరపాటు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వి కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
0: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థమును చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో అది ఏ దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది?
1: దట్ విచ్ సీస్ దిస్ వరల్డ్ as permanent, that very sight is responsible for the visualization of the body, which is also temporary. This body, which is the form, is also temporary.
0: ఇట్టి అశాశ్వతమైనటువంటి యొక్క దేహమును శాశ్వతంగా భావించుకోవటం విశ్వసించటము ఇది మానవుల యొక్క పొరపాటే.
1: It is a mistake of man to consider this body as permanent. In fact, it is temporary.
0: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి వరించి తరింపచేయటానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సిన్స్ ఏజెస్ మ్యాన్ హ్యాస్ బీన్ డెల్యూటెడ్ అండ్ హైలీ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుక ఇట్టి అశాస్త్రమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: సో వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ ఇన్ దిస్ టెంపరీ మెటీరియల్ వరల్డ్.
0: భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ప్రతి పదార్థము, ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి నా యొక్క అంశమే. మమైవాంసో జీవలోకే, జీవలోకమంతా కూడాను నా అంశమే అన్నాడు.
1: గాడ్ హెస్ డిక్లేర్డ్ ఇన్ భగవద్గీత దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ మై స్పార్క్ ద మెటీరియల్ ది ఆర్గానిక్ వరల్డ్ అండ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ యాజ్ వెల్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను భగవద్ అంశమే. కనుక ప్రతి మానవుడు కూడాను భగవత్ అంశమే.
1: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
0: Bhagavat amsamainatvanti manavudu kevalamu anityudu ashashtadu ani cheputaku veelu kaadu.
1: It's not possible then to say that man is only temporary when he is the spark of the divine.
0: Mana prachinulu bhagavat chintana chestu bhagavantudu sarvatra unnadani bhramistu bhavistu aaradhana sarvatu vachevaru.
1: The ancients worship God, considering as omniscient, omnipotent, and omnipresent.
0: Kudanu bhagavad amsame kanuka prati manavudu kudanu bhagavad amsame.
1: As every individual is a spark of the divine, it is clearly understood that man

0: as omniscient, omnipotent, and omnipresent.
1: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు, దేవతా స్వరూపుడు అన్నారు.
0: God assumes many, many forms, 3 crores of forms.
1: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని, ఇంతమంది దేవతలు ఉన్నారా?
0: Do you find the 3 crores of deities, devatas?
1: కాదు కాదు, ఆనాడు ప్రపంచంలో 3 కోట్ల ప్రజలు మాత్రమే, జీవులు మాత్రమే ఉండేటువంటి వారు.
0: It's not so. The population in those times was only 3 crores.
1: దానికి పూర్వము సహస్ర శీర్ష పురుష అనేక శిరస్సులతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నారు.
0: Prior to that, it was said, God has many heads.
1: అనగా ఆనాటి ప్రపంచం లోపల కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
0: It only meant the population was in thousands.
1: తరువాత 3 కోట్ల ప్రజలు జీవులు కనిపించేటువంటి వారు.
0: Later, the population rose up to crores.
1: నేడు చూస్తామంటే 580 కోట్ల జీవరాశులు ప్రపంచమంతా కూడా కనిపిస్తుండాలి.
0: The present population is 580 crores.
1: వీరంతా ఎవరు?
0: వర్దే
1: సహస్ర శీర్ష పురుష, అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
0: ఆల్ హెడ్స్ రిప్రజెంట్ ద గాడ్ హెడ్.
1: మానవుడని భ్రమించకూడదు.
0: Can't consider him as mortal.
1: ప్రతి జన్మం కూడాను భగవత్ అవతారమే.
0: ఎవ్రీ బర్త్ ఈజ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా నిర్వియోగం చేస్తున్నాము?
0: Man being essentially divine is wasting his life.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను ప్రతి జీవి కూడాను దైవమే.
0: So every individual is God.
1: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
0: We should never consider that God is separate from us.
1: ఏకం సత్వ ప్రాభవదా వదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు.
0: God is one, truth is one, that's all.
1: దాని పేరే ఆత్మ, అహం అహం అహం అన్నారు.
0: That very name is అహం అహం.
1: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు.
0: దిస్ అహం ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
0: Therefore, every creature, every form represents God.
1: Okka chinna udaharanam meer teeskondi.
0: A small example.
1: Evarnaina poi emayya bhagavantudu ekkada unnadu ani prashniste,
0: if you put a question, where is God?
1: Naa hrudayamlo unnadu antadu.
0: He says that he is installed in the altar.
1: Nee hrudayamlo unnadu ante appudu bhagavantudu ekkada undinattu.
0: When you say God is in my heart, then where is he?
1: Appudu evaru bhagavantudu ayinattu.
0: Who is God in fact?
1: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంది? నా చేతిలో ఉన్నది.
0: Where is this kerchief? It's held in my hand.
1: నా చెయ్యి పెద్దది, కర్చీఫ్ చిన్నది.
0: My hand is bigger while the kerchief is smaller.
1: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
0: When you say God is in me, it means you are big and God is small.
1: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
0: God is not in you.
1: నీవే భగవంతుడు.
0: You are in God.
1: నీలోనే సర్వము ఉన్నది కానీ భగవంతుడు నీలో లేడు.
0: In fact, everything is in God. Don't say that God is in you.
1: Kanukane sarvata paanipadam tasarvato chi shiromukham sarvata srutimalloke sarvama vrutishtati prapancham anta kudanu manavuni yokka hrudayamunandi chitrimpabadinatvantidi.
0: And therefore the entire creation is picturized within the heart of man.
1: Kanukane daivam manusha rupeena annaru.
0: God incarnates in human form.
1: Bhagavantudu manavaakaramto unde unnadu.
0: God is in human form.
1: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండినటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
0: All forms of Rama and Krishna are human.
1: అనగా మానవాకారంలే మనకు కనిపిస్తున్నాయి.
0: God incarnates in human form.
1: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాకులాడుతున్నాం మనం.
0: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
1: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
0: For that reason, we are not able to know truth.
1: సత్యం ఒక్కటే.
0: Truth is one.
1: ఏకం సత్య.
0: Truth is only one, not two.
1: ఇదే దీనినే వేదమునందు ఋతం అన్నారు.
0: This in Veda is called ఋతం.
1: ఋతం అనగా ఏమి? ఏకాత్మ స్వరూపమే.
0: ఋతం means oneness.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమున

0: మార్పు చెందినటువంటిది.
1: That which is changeless in all periods of time and space.
0: అట్టి మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఒక్కటే.
1: The changeless truth is one.
0: అది సర్వలయందు ఉండినటువంటిది ఒక్కటే.
1: That is present in everyone.
0: ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ is one.
0: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నావు.
1: But we divide it. We go by diversity, plurality, multiplicity and adore.
0: భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
1: All festivals, all days are sacred.
0: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: That which is eternal and
0: నిత్య తిరుగుడు సంబంధమైనటువంటిది.
1: Which is beyond attributes.
0: దీనికి గుణమే లేదు.
1: It has no attribute.
0: దీనికి ఆకారమే లేదు.
1: It is formless.
0: సర్వత్రా విభజించబడినటువంటి ఒక స్వరూపములే ఇవన్నీ.
1: It only manifests in different forms.
0: అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: We are forgetting that unity in diversity.
0: సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తుండాలి.
1: Therefore, it is only a clear proof of unity in diversity.
0: కానీ ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
1: But in the modern times, we find the unity viewed as diversity.
0: ఈనాటి ప్రజలు ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: The present day people are after segmentation, division, fragmentation. They are not for unity.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది అనేకత్వంలో ఉండనటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి సాధన మనం కనిపెట్టాలి.
1: Our endeavor today should be to experience unity in diversity.
0: Fundamental, ఆధారమైనటువంటిది ఒక్కటే.
1: The fundamental is only one.
0: ఆధేయమైనటువంటిది అనేకత్వం.
1: In fact, the fundamental one assumes many forms.
0: బల్బులు ఎన్నో కనిపిస్తున్నాయి.
1: There are many bulbs.
0: ప్రతి బల్బు నందు కూడాను ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి.
1: You have the light in every bulb.
0: కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే, అది ఏ సత్యాన్ని గుర్తించాలి.
1: బల్బ్స్ మే బి మెనీ బట్ ద కరెంట్ ఇస్ వన్.
0: ఈ విధంగానే మనము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: Likewise, we should experience this oneness in this
0: multiplicity. ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
1: At home, we have got bulbs that shed light.
0: నీవి బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకునవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
1: యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ సో దట్ ద బల్బ్స్ విల్ ఇల్యూమిన్.
0: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీవు ఆరిపోతాయి.
1: Then once you put off the main switch, you don't get the light.
0: కనుకనే ఇవన్నీ కూడాను కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
1: So they all depend on the main switch.
0: ఆత్మ యొక్క సర్వభూతానాం, ఆ ఆత్మనే సర్వభూతముల యందు అనేకత్వంగా గోచరిస్తున్నాయి.
1: It is this Atma, the self, present in all creatures.
0: ఆత్మ అనగా చైతన్య శక్తియే.
1: This Atma means the power of awareness. That is super.
0: అది నిత్యానంద శక్తి.
1: That's eternal.
0: అది యోగానంద శక్తి.
1: It is one of spirituality.
0: అది అద్వైతానంద శక్తి.
1: That is the power of non-duality.
0: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక,
1: without making an effort to know the strength of non-duality, we get drowned in duality.
0: అనేకత్వాన్ని పెంచుకొని,
1: and we go by plurality.
0: అంతకారమును అనుభవిస్తున్నాము.
1: And we experience the same till the end.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించండి.
1: Understand clearly that the self, Atma, is one.
0: దేశభేదములు ఏమాత్రం కూడా పెంచుకొనకండి.
1: Don't have any differences whatsoever.
0: ప్రేమతత్వం ఒక్కటే.
1: The principle of love is one.
0: ఆనందతత్వం ఒక్కటే.
1: Bliss is one.
0: దీని ప్రభావము సర్వులకు కూడా మనము ఒక విధమైనటువంటి యొక్క ప్రకాశంగా నిరూపించాలి.
1: The effect of the bliss will be in the form of effulgence to everybody.
0: కానీ ఈనాటి ప్రజలు స్వభావానికి రుచిపరి ప్రభావాన్ని మర్చిపోతున్నారు.
1: Today people go by స్వభావ ద ఫార్మ్, బట్ దే హావ్ ఫర్గాటన్ ప్రభావ.
0: స్వభావ నామ సంవత్సరం.
1: దిస్ ఇయర్ ఈ స్వభావ నామ సంవత్సరం.
0: స్వభావం మన ఆత్మభావమే మన ప్రభావం.
1: స్వభావ ద భావ ద ఫీల్,
0: దానిని మీరు అనుసరిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్.
0: అది పెరగదు తరగదు.
1: ఇట్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
0: సత్యనిత్యమై ఉంటుంటుంది.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ త్రూ అవుట్.
0: అట్టి ప్రభావతత్వమైన వాస్తవతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should know the effect clearly and understand ఆత్మ the self.
0: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
1: What is ప్రభావ? The strength of awareness.
0: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
1: This awareness, chaitanya, is everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: This awareness is in you, with you, above you, below you, around you.
0: Sarvatra unnade ee yokka atmatattvame.
1: It's only the self atma everywhere.
0: Ini vibhajinchadaniki ekkada veelavutundi.
1: How is it possible to divide it?
0: Kanuka namu deenini vibhajinchadaniki ee matramu vibhajinchakoddu.
1: Never divide this principle of the self.
0: Annintini okkate aneetuvanti satyanni gurtinchukovadam chaala sulabham.
1: It's quite easy to know oneness in this plurality.
0: ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీరు చూడండి.
1: Consider a small matter.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
1: Where is God? He is in my heart.
0: నీ హృదయంలో ఉండేటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కానీ పెద్దవాడు కాదు కదా.
1: God in your heart must be necessarily smaller than you.
0: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడుగా నీవు భావిస్తున్నావు.
1: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దెన్ గాడ్.
0: నీ హార్ట్ కూడా నువ్వు భగవంతుడిలోనే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్ ఈజ్ ఇన్ గాడ్.
0: సర్వత పాణిపాదం అన్నారు.
1: Yes, God is feet everywhere.
0: కనుక దైవం సర్వలో ఉన్నది, కానీ దైవం నీలో లేడు.
1: సో వీఆర్ ఆల్ ఇన్ గాడ్. Don't consider that God is in you.
0: నీవు నీ ప్రేమ చేతను, నీ భావం చేతను, నీ ఉత్సాహం చేతను భగవంతుడు నాలో ఉన్నాడు అని భ్రమిస్తున్నావే, కానీ భగవంతుడు నీలో లేడు. నీవు, నేను, వారు, వీరు అందరూ భగవంతుడిలోనే ఉన్నారు.
1: It's only your love, your sentiment, your bubbling enthusiasm that make you consider that God is in you. No, all of us are in God.
0: ఈ పాపభీతిని పెట్టుకొని మానవుడు ఇన్ని విధమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్వర్షన్ మ్యాన్ యాక్ట్స్ ఇన్ ఎ పర్వర్టెడ్
0: వే. పాప భీతి లేని పామరత్వము పట్టి,
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మేడ్ యూ
0: ఫర్గెట్ ద ఫియర్. భీతి లేని దాని పట్టి,
1: బికాస్ దేర్ ఇస్ నో కాండక్ట్ వాట్స్ ఎవర్.
0: మానవత్వం అనేది మానవులందున,
1: ద హ్యూమన్నెస్ ఇస్ గాన్.
0: దైవం ఒక్కడే. మానవుని అందు ఈ దైవత్వం అడగడానికి ఇదే కారణం.
1: So the absence of the human quality is mainly due to the absence of fear of
0: sin. అందరియందు ఉన్నది ఒక్కటే.
1: It's only one same God.
0: ఏకం సత్తు ఇప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే.
1: Truth is only one. Truth is one.
0: ఆ సత్యమే దైవము.
1: And the truth is God.
0: ఆ సత్యమే సర్వత్రా ఉన్నది.
1: This truth is everywhere.
0: సత్యం పైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది.
1: The whole world rests on
0: సత్యమునందుండి సర్వం సృష్టించే.
1: From the point of truth, God created the whole
0: universe.
1: సత్యమునందు
0: అడగే సర్వ సృష్టి.
1: The whole creation merges back in truth.
0: సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న.
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వమేదియ చూడరయ్యా.
1: If you watch clearly, you will know that it is pure, unsullied truth.
0: ప్రపంచమంతా ఇప్పుడు నువ్వు సత్యం నుండే పుట్టాది.
1: In fact, the whole creation emanated from truth. ఇప్పుడు నువ్వు
0: సత్యం నుండే కనిపిస్తుండాది.
1: It's only in truth we see everything.
0: కడపటికి సత్యం నుండే అణిగిపోతుండాది.
1: All get merged finally in truth.
0: కాబట్టి సత్యమే భగవత్ స్వరూపము.
1: Therefore, truth is God.
0: అదే నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు.
1: God is embodiment of truth.
0: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
0: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
0: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
1: ఇఫ్ యు సిన్సియర్లీ ట్రై యు విల్ సీ ట్రూత్.
0: ప్రత్యక్ష దైవము సత్య స్వరూపము.
1: గాడ్ ఈజ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: ది స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ పాలటబుల్ యాక్సెప్టబుల్ వే.
0: కనుకనే సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
1: ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎక్సెప్ట్.
0: ఆ ప్రియం కూడా ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: సత్యం అనేటువంటిది ఇంతో మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్.
0: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
1: ద ట్రూత్ షుడ్ నెవర్ హర్ట్.
0: మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
0: అది దైవత్వమైనటువంటి సత్యము.
1: దట్ ఈస్ ద డివైన్ ట్రూత్.
0: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు అనుకుంటారు.
1: వి నో దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు, నిజమే.
1: ఎస్, ఇట్ ఈస్ ట్రూ.
0: కానీ మృదు మధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
1: బట్ గాడ్ షైన్స్ విత్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ సాఫ్ట్ టెండర్.
0: కఠినమైనటువంటి సత్యం సత్యం కాదు.
1: ట్రూత్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: నబ్రూజాత్ సత్యం అప్రియం.
1: సో నెవర్ స్పీక్ ట్రూత్ హార్ష్లీ.
0: అటువంటి ప్రియమైన సత్యాన్ని మనము ఉపయోగించుకోవాలి.
1: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి స్పెల్డ్
0: ప్రేమ స్వరూపులారా.
1: embodiments of love.
0: ప్రతి మానవుడు కూడా ప్రేమ స్వరూపుడే.
1: Every man is an embodiment of God. Every creature is an embodiment of love. Every living being is an embodiment of
0: God.
1: The birds and animals also want to be blissful, happy. They too experience joy.
0: పశుపక్ష్యా మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసమును గుర్తించాలి.
1: దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్కైండ్ అండ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది యానిమల్ వరల్డ్.
0: పశుపక్ష్యా మృగాదులు,
1: బర్డ్స్ అండ్ యానిమల్స్
0: అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు.
1: The animals and birds are not elated by joy nor frustrated otherwise. They recognize the equanimity in both the situations.
0: మానవుని యందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు.
1: There is no equality in man.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను సమత్వం ఉంటుండాలి.
1: In birds and animals there is equanimity.
0: కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
1: And this desire and anger.
0: ఆ వృక్షమునకు క్రోధము శత్రువు, వేరు పురుగు.
1: And this anger is a pest that disturbs.
0: ఇంకోటి చీడపురుగు.
1: And also we find another pest that
0: అది
1: destroys.
0: క్రోధము.
1: And there's anger.
0: క్రోధము, అసూయ ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి.
1: Therefore, this anger and jealousy ruin, spoil the tree of
0: life. ప్రతి మానవునికి ఈనాడు క్రోధం అధికమైపోతుండాలి.
1: Today we find man is full of afflictions.
0: ఆ క్రోధము చేరినప్పుడు అనేక విధమైనటువంటి భేదములు కనిపిస్తుంటాయి.
1: The afflictions of anger is the cause for differences.
0: సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే అనిపిస్తుంది.
1: We find hatred everywhere, rampant.
0: మీకు తెలుసును, నిత్యము మనం బేపస్సంత చూస్తుండేటువంటి యొక్క క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాదింతా కూడాను ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
1: ఇన్ డైలీ న్యూస్ పేపర్ యు ఫైండ్ మెనీ కాలమ్స్ అండ్ ఐటమ్స్ స్పీకింగ్ ఆఫ్ యాంగర్, జెలసీ అండ్ హెట్రెడ్.
0: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
1: The anger and hatred are enemies.
0: అనేక గ్రహాలు ఉంటున్నాయి.
1: And there are many planets.
0: కానీ ఇన్ని గ్రహములో రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
1: Of all the planets, two planets are really harmful.
0: క్రోధం అనేటువంటి గ్రహము,
1: the planet of anger,
0: వాంఛ అనేటువంటి గ్రహము,
1: and the planet of
0: desire. ఈ గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి.
1: The planet of anger and the planet of desire spoils human life.
0: మానవునికి ఈ డిజైర్స్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుండాలి.
1: And it's only the desire that will put you in danger.
0: డిజైర్స్ ఉండవలసిందే.
1: They are necessary indeed.
0: నస్సేయో నియమం వినా ఒక నియమంలో ఉంటుండాలి డిజైర్.
1: But the desire should be under control, under some limits.
0: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
1: You should not have limitless desires.
0: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
1: In a moment you will be in a bit of anger.
0: ఒక క్షణంలో ప్రేమ పుడుతుంది.
1: In a bit of moment you will be full of love.
0: ప్రేమ అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
1: The love and anger that find their birth as in a moment.
0: ఈ మానవుని ఆహార విహారం చేత సంభవించేటువంటి దుర్గుణములే.
1: And such tendencies are the consequences of our habits and food.
0: ప్రతి దానికి కూడాను ఒక కాలమును నియమించుకోవాలి.
1: For everything we should have stipulations.
0: మన కొత్త సంవత్సరం వచ్చింది ఈనాడు.
1: Today is the advent of new year.
0: ఇంటిలో పండుగ చేసుకుంటాము.
1: We observe festival.
0: అనేక రకాలుగా ఆనందిస్తాము.
1: It's all full of gaiety and festivity.
0: ఎంతవరకు?
1: To what extent?
0: ఒక దినం కూడాను పూర్తి ఉండదు.
1: It's not even for one full day.
0: ఇది కాదు మన ఆనందము.
1: This is not celebration.
0: ఇది కాదు మన నూతన సంవత్సరము.
1: This is not true celebration.
0: వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి.
1: If it's true bliss, it should remain with you permanently.
0: అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది కాదు.
1: The true bliss neither comes nor goes.
0: ఇది కేవలం passing clouds కాదు.
1: The real bliss is not like a passing cloud.
0: వచ్చినటువంటిది permanent గా ఉంటుండాలి.
1: That which comes to you should remain with you.
0: పుట్టినప్పుడు ఎట్టి దీంతో వచ్చాం, ఆనందంతో వచ్చాం.
1: In fact, you are born with bliss.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, there's nothing like a chain round our neck.
0: మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు.
1: There are no traces of precious stones and pearls.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There's no golden chain either.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: The gems and stones are not there, precious stones.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: There's no diamond chain there.
0: మేల్మి పూలు దండ మెడకు లేదు.
1: There's no garland of flowers.
0: కలదు, కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is definitely one chain round your
0: neck. జన్మాలై గలపనను పొందుపరిచి.
1: With all the consequences of the past
0: life,
1: God sends you that with the chain
0: which is so heavy.
1: It is the chain of the results of the past lives.
0: Actions.
1: What chain you have now?
0: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాప కర్మలు అనేటువంటి యొక్క మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
1: It's all the sins of the past lives accrued in the form of a chain round your neck.
0: ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
1: Every action will have a reaction.
0: రియాక్షన్ లేనిటువంటి ఒక యాక్షన్ కనిపించదు మనకు.
1: దేర్ కెనాట్ బి ఎనీ యాక్షన్ వితౌట్ రియాక్షన్.
0: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
1: ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్.
0: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
1: విత్ ఎ నీడిల్ యు ఆర్ ట్రైయింగ్ టు స్టిచ్ ఎ క్లాత్.
0: చిన్న నీడిల్ నీ చేతి కుచ్చుకుంటుంది.
1: సపోజింగ్ దట్ నీడిల్ పించెస్ యు.
0: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దానికి ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
1: బట్ వాట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్.
0: ఆ క్షణమే వస్తుంది రక్తము.
1: It starts bleeding immediately.
0: ఈనాడు మనం భోంచేశాము.
1: Today have partaken food.
0: ఇప్పుడు భోంచేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
1: The food you have partaken requires 2 hours time to have it digested.
0: ప్రతిఫలానికి.
1: So the results will come to you in 2 hours time.
0: కొన్ని మనం భూమిలో నాటినాము.
1: You have sown a seed in soil.
0: అవి ఒక వారానికి కాని మొక్కలుగా రావు.
1: In a week's time it sprouts.
0: కాబట్టి అది వారం తీసుకుంటుంది.
1: బట్ ఇట్ టేక్స్ ఏ వీక్.
0: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు, కొన్ని గడియలు, కొన్ని గంటలు, కొన్ని క్షణములు, కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
1: సిమిలర్లీ ఫర్ రియాక్షన్ ఇట్ మే బి వేరీ టైమ్ లైక్ మొమెంట్స్, అవర్స్, డేస్, మంత్స్, ఇయర్స్ ఆర్ ఈవెన్ లైఫ్.
0: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మొక్కలు మనం చేసుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైఫ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అప్పటికప్పుడు
0: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
1: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
0: ఇలాంటి కర్మలు మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడాను బాధించదు.
1: When we undertake such actions as and when we should do, you don't expect any
0: result. ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీర్తాడు.
1: Let him be anyone. One is bound to face the consequences and reactions.
0: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
1: So you may think that you can never escape from the bonds of reaction.
0: తప్పుతుంది, తప్పుతుంది.
1: But it's possible to
0: escape. హృదయ స్థాయి నుండి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధలంతా కూడాను మరిగిపోతుంది.
1: When once the sacred love finds a place in your heart, you'll be free from all suffering.
0: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకొని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు.
1: యూ జస్ట్ ఇంప్రూవ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ టెంపర్మెంట్.
0: ప్రతి ఫలము కూడా మన యొక్క ఆలోచన చింతనపైనే కాచి ఉంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ రిజల్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ థాట్స్.
0: మన ఆలోచన ఎట్టిదో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ ది థాట్స్ సో ఇస్ ద రిజల్ట్.
0: కర్మ ఎట్టిదో కాయం అట్టిది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది
0: కాయం ఎట్టిదో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: కనుకనే మనము కాయాన్ని సరైన రీతిలో మనం బలపరచుకోవాలంటే సత్కర్మను ఆచరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాయా ద బాడీ స్ట్రాంగ్ వీ షుడ్ అండర్ టేక్ గుడ్ డీడ్స్.
0: ఆ సత్కర్మను ఆచరించినప్పుడే సత్కర్మ కలుగుతూ ఉండేది.
1: వెన్ వన్స్ యూ డూ గుడ్ డీడ్స్ యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్.
0: దుర్మార్గ భావంలో లోపలుంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గాని అది ప్రయోజనం లేదు.
1: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్ యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యూఆర్ గుడ్.
0: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
1: ద సీడ్స్ సోన్ విద్ ఇన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్
0: అవుట్వర్డ్. యొక్క విత్తనము మొక్కలు రాదు.
1: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్.
0: నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితం ఇవ్వవు.
1: ఆల్ దట్ ఇస్ ప్రిటెన్షన్ విల్ నెవర్ గివ్ పాజిటివ్ రిజల్ట్.
0: లోపల నీవు నాటుకొని పోయేటువంటి యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉంటే నీ ఫలితం కూడా పవిత్రమైనదిగా ఉంటుంటాయి.
1: ద సీడ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్, ద సీక్రెట్ థాట్స్ మస్ట్ బి సోన్ విద్ ఇన్ సో యాస్ టు బేర్ ఫ్రూట్స్ అవుట్వర్డ్.
0: నూతనమైన సంవత్సరం కదా, ఈ సంవత్సరంలో ఏ మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి ఇమాజినింగ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ ఫేస్ ఇన్ దిస్ న్యూ ఇయర్.
0: మీకు తెలుసును, ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు.
1: In fact, we pass through several experiences every day.
0: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కాని తరుగుటకు వీలు కాదు.
1: In fact, good and bad actions, they go on increasing ever and ever.
0: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి.
1: Every man should do good action.
0: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు.
1: We should necessarily join satsanga, good company.
0: Satsangam ante emiti?
1: What is satsang?
0: Sat anaga emi? Trikala bhajyam satyam.
1: Sat means that which is indivisible.
0: Moodu kalamulu yendukudunu maarpu chendinatvante sat.
1: Sat which does not change in all three periods of time.
0: Sat yokka sanghaanni manam koodali.
1: We should be in the company of such sat.
0: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు.
1: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఎ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్ దేర్ ఆఫ్టర్.
0: నీవు మొట్టమొదట మంచి మాటలు విను.
1: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
0: అనగా మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచివి ఇది విషయంలో కర్మలు ఆచరించు.
1: సో హ్యావ్ గుడ్ లుక్స్, గుడ్ లిసనింగ్ and involve in good deeds and actions.
0: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు.
1: This is the message of Manu to humanity.
0: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మను శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు.
1: This is coded in Manu Dharma Shastra.
0: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రము నిత్య జీవితంలో అనుభవించాలి.
1: Man should experience these three mantras.
0: మంచిని చూడు, మంచిని చేయి, మంచిని తలంచు.
1: సీ గుడ్, డూ గుడ్, థింక్ గుడ్.
0: ఇంతే కాదు, ఇంతకంటే మనకేం కావాలి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: ఈ మూడింటి ద్వారానే మనం మంచివారమైపోతాం.
1: బై ఫాలోయింగ్ దీస్ త్రీ యూఆర్ బౌండ్ టు బి గుడ్.
0: మొట్టమొదట మనం మంచిని చూడు.
1: ఫస్ట్ సీ గుడ్.
0: శృణ్వంతు విషే అమృతస్య పుత్ర, మంచిని విను.
1: హియర్ గుడ్,
0: మంచిని చేయి.
1: డూ గుడ్.
0: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది.
1: When you act like that, you are bound to be good.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాడు.
1: In this world, man undertakes many actions.
0: ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గ సంకల్పం లే.
1: Only the wicked thought which is responsible for all the fear and cruelty that we find in the world.
0: ఈ దుర్భావంలో మన నుంచి దూరం కావాలంటే దుస్సంగంలో మనం చేరి కొంచెం అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: In fact, you are in bad company and promoting bad evil thoughts in you.
0: ఏనాటికి కూడా క్షీణించదు.
1: Well, you never be able to be
0: సత్సంగం డెవలప్ చేసుకో.
1: Develop satsanga.
0: అభివృద్ధి చేసుకో.
1: Develop it more and more.
0: సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
1: When you are in satsanga, whatever that you see is
0: good. గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు.
1: You face your enemy.
0: ఆ ఎరువు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు ఒక దుర్మార్గుడా, నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టిపడకూడదు.
1: When once you face your enemy, don't be angry saying that you are the victim of his cruelty.
0: Plus, plus, plus.
1: It only adds
0: నీ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికే కోపం మరింత మర్చిపోతుంది.
1: ఇట్ విల్ గో ఆన్ యాడింగ్ ప్లస్ అండ్ ప్లస్.
0: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర, హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
1: వెన్ యూ ఫేస్ యూ వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ సే హలో హౌ ఆర్ యూ, యుల్ బి హ్యాపీ.
0: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
1: అండ్ హీ టూ బికమ్స్ యువర్ ఫ్రెండ్.
0: నీ వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
1: అండ్ యూ ఆల్సో.
0: ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
1: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
0: కనుకనే నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిగా పలికించు.
1: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడాను వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
1: దెన్ వన్స్ యూ టాక్ టు పీపుల్ లవింగ్లీ, దిస్ లవ్ వుడ్ మిక్స్ విత్ ద లవ్.
0: కనుక మనం ఈనాటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు ద్వేషములు చల్లార్చడానికి మృదుమైనటువంటి మాటలు రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు పాసిఫై హేట్రెడ్ అండ్ యాంగర్ వీ షుడ్ టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
0: ప్రేమ పలిచేటప్పటికి శాంతి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
0: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్
1: వేర్
0: దేర్ ఇస్ లవ్.
1: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఇంక దేశం ఎక్కడుంది?
1: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్.
0: కాన్ఫిడెన్స్ నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదటి నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ ద ఫెయిత్.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యూ డెవలప్ పీస్.
0: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్
0: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Develop this confidence, faith in God.
0: Vishwasame manaku nijamaina swasa.
1: Vishwasa, faith is swasa breath.
0: Kani ee naati vidyarthulu kudanu balabalikalu kudanu chaala durmargamaina bhavalu abhikrutti avutunnayi.
1: Today the students, boys and girls, have got all evil thoughts behind.
0: Evil thought kaadu,
1: crooked thoughts.
0: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రికెట్
0: థాట్స్. నీ ఎంతో అనుభవించావు,
1: యు ఎక్స్పీరియన్స్ అ లాట్,
0: దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీ వేమిస్తున్నావు.
1: డు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ దట్
0: భగవంతుడు దేనికి కూడాను తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
1: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: బట్ డూ యువర్ డ్యూటీ,
0: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
1: ద వన్ విదౌట్ గ్రాటిట్యూడ్ ఇస్ ది వర్స్ట్ రిచ్.
0: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు,
1: యూ హ్యావ్ మెనీ,
0: ఎన్నో నీవు అందుకుంటున్నావు,
1: అండ్ యూ రిసీవ్ మెనీ,
0: ఎన్నో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు,
1: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
0: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు, అందింపు చేసినటువంటి వాడు, వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి నవమాసంలో మోసి కర్తమలకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకుని ఆ బాధలను నీవు భరింప చేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ, ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అట్టి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ షుడ్ యూ ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్.
0: అందువల్లే మాతృదేవో భవ.
1: సో ఇట్ ఈస్ సెడ్,
0: ఆమె నీకు దేవత సమానం.
1: మదర్ ఇస్ గాడ్ ట్రూలీ స్పీకింగ్.
0: పితృదేవో భవ.
1: ఫాదర్ ఇస్ గాడ్.
0: ఆ యొక్క తండ్రి ఎన్నియో విధంలో చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడపైన ఎండబెట్టుకుని పిల్లల్ని పోషిస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ, సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ కంఫర్ట్, ఎర్నింగ్ మనీ.
0: అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు?
1: వాట్ గ్రాటిట్యూడ్ యు ఆర్ షోయింగ్ టు యువర్ ఫాదర్.
0: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
1: ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
1: యూ స్పీక్ సో నైస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
0: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
1: దేర్ ఇస్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ విత్ ఇన్.
0: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
1: దిస్ ఇస్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ కరేజియస్ ఇన్ నైట్స్.
0: పగల పూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
1: ఇన్ డే టైమ్ దే ఆర్ పవర్లెస్.
0: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
1: ద నైట్ ద డార్క్నెస్
0: సింబలైజ్ అనేటువంటిదే రాత్రి.
1: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
0: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
1: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
0: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
1: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
0: ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు.
1: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
0: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
1: If you are cruel, you are not a true man.
0: Sunnati vise amrutasya putraha, manavudu amruta putrudu.
1: You are the son of immortality.
0: Jantu naam narajanma durlabham, manava janmam chala durlabhamainatu.
1: Human life is rarest.
0: Atti durlabhamainatu manava janma etti kudanu రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్ యువర్సెల్ఫ్.
0: కృతజ్ఞత ఉంటుండాలి.
1: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
1: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
0: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
0: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
1: హి హ్యాస్ నో గ్రాటిట్యూడ్.
0: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వి షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎండ్ అవర్ లైఫ్. ప్రతి
0: మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరినీ మరి ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హెట్రెడ్ ఆర్ ఎనిమిటీ.
0: అందరినీ సహనభావంతో చేర్చుకోండి.
1: జాయిన్ ఫ్రెండ్షిప్.
0: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
1: దిస్ ఇస్ ద డిక్లరేషన్.
0: సహనాభవతు, సహనాభవంతు.
1: The Veda says, let's grow together. Live together. Let's move together. Let's grow together. Let's grow in intelligence together. Without any conflict or enmity, let us grow in friendship together. Though that has been the sacred teaching of Veda,
0: అలాంటి పవిత్రమైన వేదనలు మర్చిపోతున్నారు.
1: పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ దెమ్.
0: దుర్మార్గమైన దుష్టభావంను పెంచుకుంటున్నారు.
1: దే హావ్ బీన్ డెవలపింగ్ ఫాస్టరింగ్ ద బ్యాడ్ థాట్స్.
0: ఇది మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ మ్యాన్.
0: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ అవేర్నెస్ ఇన్ మ్యాన్.
0: ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి.
1: యూ షుడ్ గో ఆన్ స్మైలింగ్.
0: ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
1: Bliss is your true nature. And this is the year of bliss. May you all spend your life blissfully this year. Lead your life full of love. Live together in friendship and coordination. The true bliss you acquire there.
0: మనం నిత్యానందం
1: పరమసుఖదం
0: కేవలం జ్ఞానమూర్తిం
1: ద వన్ ఆఫ్ విజ్డమ్
0: ద్వంద్వాతీతం
1: నాన్ డ్యువల్
0: గగన సదృశం
1: ఎథీరియల్
0: తత్వమస్యాది లక్ష్యం
1: ది అల్టిమేట్ ఇస్ ది ఎయిమ్ వన్
0: నిత్యం
1: ఎటర్నల్
0: విమలం
1: ప్యూర్
0: అచలం
1: అన్మోవబుల్
0: సర్వదీ సాక్షిభూతం
1: విచ్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్
0: భావాతీతం త్రిగుణరహితం
1: ఇట్స్ బియాండ్ ఆల్ సెంటిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్లెస్
0: ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం.
1: When that bliss is true nature, why are you so wicked?
0: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It's contrary to human life.
0: కనుకనే అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి.
1: Consider that all of us are deities, devatas, divine.
0: దైవాన్ని ప్రేమించినట్టుగా అండు.
1: Whosoever you love, consider that you love God.
0: అంటే ఎవరికో చేస్తున్నా నమస్కారం కాదు, నా దైవ స్వరూపానికి నమస్కారం చేస్తున్నా.
1: When you do namaskar, understand it goes to God only.
0: ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించండి.
1: Offer respects, namaskar to everybody. Love all.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: ఆ ద్వేషం నీకే ప్రతిబింబంగా వస్తుంది.
1: The hatred will come back to you as reflection.
0: ఆ ప్రతిబింబంగా వచ్చినటువంటి ద్వేషం నిన్ను ఎన్ని విధాలను హింసిస్తుంది.
1: The hatred that comes to you as reflection will make you suffer.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమని పెంచుకోండి.
1: Develop love, foster.
0: ప్రేమని మీరు అనుభవించండి.
1: Experience love.
0: జీర్ణించుకోండి.
1: Digest.
0: ఆ జీర్ణించుకున్న ప్రేమను 10 మందికి పంచండి.
1: The love digested and assimilated must be shared.
0: స్వభావనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశం.
1: This is the chief and the main message of love for this year. You're not human.
0: మనం మానవులం కాదు.
1: వీఆర్ నాట్ హ్యూమన్.
0: దైవ ప్రతిబింబాలు మనము.
1: వీఆర్ ది రిఫ్లెక్షన్.
0: ఈ దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి.
1: సో వీ షుడ్ లీడ్ ఏ బిఫిటింగ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి.
1: సో వెన్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దీస్ 3 principles ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆల్ ద వర్డ్స్ దట్ వీ అటర్, ఆల్ ద డీడ్స్ దట్ వీ డూ,
0: నిత్య జీవితంలో తెల్లవారి లేచింది మొదలుకొని ఏదో పరుల చింతలు పెట్టుకోకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ అదర్స్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దున పద్దు లేక వెలమందగ చేయుచు జీవితంబు నీ విద్యలు దారవోసి అరవిందదాచుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు పొందితివి. ప్రీతికి తెలుపు మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ స్ట్రగల్ హార్డ్ టు ఎర్న్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫర్ గెటింగ్ గాడ్. వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్, వాట్ ప్లెజర్ యూ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్.
0: మనం నిద్ర నుంచి లేచి ఏం పని చేస్తున్నాము?
1: వాట్ ఈస్ దట్ వీ డూ ఎవ్రీ డే?
0: ఎప్పుడు కోపంతోనే లేస్తున్నాము?
1: వీ గెట్ అప్ రైట్ ఫ్రమ్
0: కొట్టాడుతోనే లేస్తున్నాము?
1: వీ స్టార్ట్ ఫైటింగ్.
0: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే స్థితిలోనే ఉంటున్నారు.
1: దట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ పేరెంట్స్ టుడే.
0: ఇంట్లో బిడ్డ లేచేటప్పటికి తల్లిదండ్రులు పోట్లాడుతూ ఉంటారు.
1: బై ది టైమ్ ద చైల్డ్ గెట్స్ అప్,
0: ఈ పోటీ
1: వాచింగ్ ద పేరెంట్స్ ఫైటింగ్, పిల్లలు
0: లేచేటప్పటికి కొట్టాడుతూ వస్తారు.
1: అండ్ దెన్ దే స్టార్ట్ ఫైటింగ్, రెస్లింగ్.
0: యద్భావం తద్భవతి. తల్లిదండ్రుల యొక్క భావంలే పిల్లలకు వచ్చేసేస్తుంటాయి.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సీన్ యాజ్ రిఫ్లెక్షన్స్ అమంగ్ చిల్డ్రన్.
0: కనుకనే మొట్టమొదటి తల్లిదండ్రులు శాంతంగా నిద్రలేయాలి.
1: Therefore, parents should get up peacefully. They should talk smilingly. And that will come back in the form of reflection. Children speaking, smiling. Therefore, if you want your children to be educated, the parents should be
0: angry.
1: Under any circumstances, don't give scope for
0: hatred.
1: We have troubles. We have misery. Don't be mindful of them. What did Bhagavan tell us?
0: Aham yetat na. Aham yetat na. Neni deham kadu.
1: I am not the body. That's what Bhagavan said.
0: Aham atmanu.
1: I am Atma, the spirit.
0: Yetat na. Neni dehani kadu.
1: I am not the body.
0: Dinni adharam chesukunte na neni deham kadu.
1: I'm not the body.
0: దేహానికి సంభవించినటువంటి బాధలు కష్టములు మంది కాదు.
1: The suffering, the trouble of the body.
0: ఆ విధంగా దీన్ని సాధించాలి.
1: So I should identify myself as the spirit. You all know.
0: నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: Bhagavan does and demonstrates to us.
0: ఇది దేహము.
1: This is the body.
0: కానీ I am not body.
1: Bhagavan is not the body.
0: I am Atma.
1: Bhagavan is supreme.
0: ఈ దేహానికి సంభవించినటువంటి బాధలు ఏవి కూడా నేను లక్ష్యం చేయను.
1: So no trouble of this body will ever bother him.
0: ఎన్ని విధములైనటువంటి బాధలు వస్తుంటాయి దేహానికి.
1: So many troubles do come.
0: బాధలకు సంబంధించినటువంటి వారి మనం లెక్క చేయకూడదు.
1: You should never bother yourself.
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: In fact, the body
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: And it has
0: కష్టం అనుభవించక తప్పదు.
1: It must face difficulties.
0: కనుక మనం దీనికి లెక్క చేయకుండా మనం పోవాలి.
1: సో డోంట్ బి ట్రబుల్డ్ బై దీస్ ప్రాబ్లమ్.
0: ఇది దేహం యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ టు బాడీ.
0: ఆత్మ యొక్క సహజము.
1: బట్ యు ఆర్ ది ట్రూ సెల్ఫ్.
0: ఆత్మ సహజాన్ని నేను ఫాలో చేయాలి కానీ దేహ సహజాన్ని మనం ఫాలో చేయకూడదు.
1: ఫాలో ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ, నాట్ ఆఫ్ ద బాడీ దేహ.
0: కనుకనే మనం దేహాత్మ భావాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచుకోకూడదు.
1: సో డోంట్ డెవలప్ బాడీ ఐడెంటిఫికేషన్.
0: మనినపు కొంప.
1: It's full of dirt.
0: రోగమున మృగ్యడు సేవక గంప.
1: Full of afflictions.
0: జాతి సంచలనము పొందు దుంప.
1: It perinates life after life.
0: సాగర మీద గలేని కంప.
1: It cannot cross across this
0: world. అమ్ముల పదలమ్మ మనమెప్పు దలంప.
1: It's full of bones.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనస.
1: Oh mind, never think it is permanent.
0: హరి చింతన ఆచరించవే.
1: Think of God only.
0: దైవ చింతన చేయి.
1: Think of God fervently.
0: ఈ అనిత్యమైనటువంటి దేహ చింతన నీవు ఎందుకు చేస్తావు?
1: Why do you think of the body which is
0: temporary? పోతాయి.
1: They come and go.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They are all like passing
0: clouds. ప్రవృత్తి లక్షణాలు.
1: That's nature.
0: కానీ ఆత్మ లక్షణము అది ఒక్కటే.
1: But the quality of Atma is permanent.
0: సమత్వంగా చూసుకోవటమే ఆత్మ లక్షణం.
1: To develop the spirit of equanimity is the quality of the self.
0: లెక్కలు కొన్ని వస్తుంటాయి పోతుంటాయి.
1: The troubles of the body come and go.
0: ఎంత నొప్పి అయినా కూడా నేను నడుస్తూనే ఉంటుంటాను.
1: In spite of the pain.
0: అందరిని చూస్తూనే ఉంటాను.
1: In spite of the pain.
0: అందరితో మాట్లాడుతూనే ఉంటాను. దీన్ని లెక్కనే చేయను.
1: In spite of pain, Bhagavan walks all of us
0: watch.
1: Bhagavan has no feeling like this mine, my body. This is not mine. This kerchief. Kerchief is outside. It may be dirty. How are you bothered? It may be spoiled. Well, it may be abandoned. And it all belongs to
0: God.
1: So all the troubles belong to the body, but not yourself. The body is full of
0: sins.
1: It is bound to fall someday. But the indweller is permanent. The indweller has no beginning nor end, liberation or bondage. Truly speaking, that indweller is God. And he remains as witness. And that inveller is Atma. Then why do you think of the body? Why are you worried of the body? Don't. You think somebody accused you. Then if you go on worrying about all the accusations and charges, don't suffer like that. The critic who accuses you may say anything, but it will all go.
0: మంచి తిట్టే తిట్టే చేస్తే అది నీ మనసులో నిలిచిపోతాయి.
1: If all the praises will stay in you,
0: ఏవి నీకు తగలవు.
1: In fact, nothing
0: ఏవి నీ దగ్గరికి రావు.
1: Nothing will be near you.
0: ఆ రానటప్పుడు దాన్ని నీవు ఎందుకు పిలిచి జగడం వేసుకోవాలి?
1: Then why do you worry yourself?
0: దిస్ ఇస్ నాట్ మై,
1: దిస్ నాట్ మైన్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో మనం దాన్ని తిరస్కరించిపోవాలి.
1: ఇన్ దిస్ సాల్ట్ యూ షుడ్ రిజెక్ట్
0: ఇలాంటి సత్యమైనటువంటి భావము, నిత్యమైనటువంటి తత్వము మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం మానవులుగా రూపొందుతాం.
1: వీ షుడ్ డెవలప్ దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, దెన్ విల్ బి ట్రూ హ్యూమన్.
0: నిజంగా ఈనాడు ఎంతనో పవిత్రమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది.
1: టుడే ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెక్రెడ్ ఇయర్.
0: అతి పవిత్రమైనది అంటూ మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఫస్ట్ డెవలప్ సీక్రెట్ థాట్స్.
0: పవిత్రమైన భావాలు పెంచుకొని ఈ సంవత్సరం నేను లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి.
1: లెట్ అస్ స్పెండ్ త్రూ అవుట్ దిస్ ఇయర్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్.
0: ఒక సంవత్సరం మాత్రమే వచ్చినది కాదు.
1: ఇట్స్ నాట్ బీయింగ్ సింప్లీ లిమిటెడ్
0: ఇయర్. దానికి సంబంధించినటువంటివి.
1: ఇట్స్ రిలేట్ టు ద హోల్ లైఫ్.
0: జీవితం పాంచభౌతికము.
1: అండ్ ద బాడీ ఇస్ ఆఫ్ ఆఫ్ సెన్సెస్.
0: ఇలాంటి పాంచభౌతికమైన జీవితము ఏమాత్రము బాధపడక తప్పదు.
1: అండ్ దిస్ బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
0: పడుతుంది పోతుంది.
1: అండ్ సఫర్స్ అండ్ లెట్ ఇట్ గో.
0: నీకు సంబంధం కాదు.
1: అండ్
0: ఈ సత్యశక్తిని నీ సంపాదించుకోవాలి, అది నీ సాధన.
1: అండర్స్టాండ్ ది మెసేజ్ ఆఫ్ ట్రూత్.
0: సాధన నువ్వు చేసుకోకుండా సాధన చేస్తున్నావు, సాధన చేస్తున్నాను.
1: You say that you take up spiritual practice.
0: Japamala tipputunnanu sadhana.
1: You go on rotating japamala talisman.
0: Vedato japamala tirugutuntadi, manasu ooranta tirugutuntadi.
1: Only beads go on moving, but the mind is round the market. It cannot be japa.
0: నువ్వు భగవంతుని చింత చేస్తున్నావు.
1: యు సే యు మెడిటేట్.
0: ధ్యానం చేస్తున్నావు, కూర్చొని నిశ్చలంగా కూర్చున్నావు.
1: యు మెడిటేట్ యాజ్ యు సిట్.
0: నీ దేహం నిశ్చలంగా కూర్చుంది కానీ
1: బాడీ స్టడీ.
0: కానీ నీ మనసు పరిపరి విధంలో పరిగెత్తిపోతుండాలి.
1: బట్ మైండ్ ఇస్ వేవరింగ్.
0: అట్ట కాదు,
1: చేసి
0: ఒక నిశ్చలంగా చేయాలి.
1: డూ ఇట్ విత్ ఆల్ స్టడీనెస్.
0: స్థిరమైనటువంటి చిత్తము,
1: స్టడీ మైండ్.
0: చలించని మనసును, భ్రమించని సృష్టిని మనం సాధించుకున్నప్పుడే నిజమైన సాధకులు అవుతాం.
1: కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, ది అన్వేవరింగ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: కోతికి కూడా చించలమైనటువంటి భావాలు వస్తాయి.
1: ద మంకీ ఆల్సో విల్ హ్యావ్ సో మెనీ
0: కానీ అది వచ్చినా కూడా క్షణంలో దాన్ని మార్పు చేసుకుంటుంది.
1: బట్ ఇట్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్.
0: అది మంకీ కాదు, అది మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి అవర్ షుడ్ నాట్ బి లైక్.
0: కానీ ఇప్పుడు మ్యాన్ ఏం చేస్తున్నాడు, మంకీ మైండ్ ని డెవలప్ చేసుకుంటున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ ఇస్ డెవలపింగ్ మంకీ మైండ్.
0: మంకీ మైండ్ ని దగ్గరనే చేర్చకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ మంకీ మైండ్.
0: మ్యాన్ కైండ్.
1: It should be
0: indiga undali.
1: You should be kind.
0: Man ante etla undali, jaganga oka vidhamaitundi karunato oka koodi undali.
1: Man should be full of kindness because he belongs to mankind. And develop that kind of kindness.
0: Prema mudita manase ko.

0: ధర్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం నోటితో గానం చేస్తూ చేతులతో ధ్యానం చేస్తున్నాం, తాళం వేస్తున్నాం.
1: యు సింగ్ అండ్ ఆల్సో క్లాప్ తాళ.
0: ఈ స్వరములకు తగినటువంటి తాళమే ఉండాలి.
1: As per the tune, there should be appropriate
0: beat. ఈ స్వరం కూడాను శృతికి తగినటువంటి, హృదయ శృతికి తగినటువంటి ఇదిగానే ఉంటుండాలి.
1: The tone also should be appropriate to the tune.
0: అది శృతిలయ రాగ తాళం.
1: That is what is tune and the beat.
0: ఈ శృతిలయ రాగ తాళంతో కూడినటువంటిది భారతదేశం.
1: This is Bharat.
0: Bharat and Bharat.
1: It has three letters. Bharat. Bha.
0: Bhavamto.
1: Full of bhava, feeling.
0: Ra. Ratito.
1: Ra. Rati. The tattoo.
0: Ragamto undali.
1: It's full of tune. Raga.
0: Ta. Talamto cherari.
1: Ta. Tala the beat. Bharat.
0: Talamto kudratmati. Bharatam.
1: Bharat represents singing the glory of God with the tune and the beat.
0: ఈ త్యాగరాజ కీర్తనంత నేర్చుకుంటున్నారు.
1: We learn Changaraja.
0: పాటలు పాడుతుంటారు.
1: We sing.
0: ఈ తాళం ఎక్కడ పోతుంటారు, తొడపైన వేసుకుంటుంటారు.
1: The beat they do it on their thighs.
0: రెండు చేతులు ఉంటుండాయి.
1: We have two hands.
0: కర్మేంద్రియములు ఐదు.
1: We got five.
0: జ్ఞానేంద్రియములు ఐదు.
1: Affection and cognition.
0: ఈ దశేంద్రియములతో కూడా చేరి తాళం ఇట్టి వేయాలి.
1: You should do this tala, join both hands.

0: ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక చెట్టు పోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక చెట్టు పోతుంటాయి.
1: The five senses of cognition, the five senses of action, they diversify. Naturally, our ideas, our thoughts will also go
0: varying.
1: People start singing the glory of God.
0: Samasti bhajana.
1: It is community singing.
0: Yavar tayar chesaru.
1: Who started this?
0: Punjab lopala. గురునానక్ సమిష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరు కూడా ఒక నోటుతో పాడాలి భగవంతుని యొక్క నామం.
1: ఆల్ షుడ్ జాయిన్ సింగింగ్ సింగింగ్ కోరస్ ఫుల్ థ్రోటెడ్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని ఆనాటి పవిత్రమైన మహర్షులు ఎంతనో కనిపెట్టారు.
1: దిస్ వాజ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ ద సీక్రెట్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్. అవంతా
0: పక్కకు తోసివేశారు.
1: టుడే వీ హావ్ బ్రష్డ్ దెమ్ అసైడ్.
0: వీళ్ళు ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నారు.
1: వీ యాక్ట్ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: వీ షుడ్ డూ ఇట్. గాడ్
0: ఇస్ ఇతి రామః రమింపచేసినటువంటిది రాముడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ నేమ్ విల్ బి మోస్ట్ ప్లీజింగ్.
0: రమింపచేసినటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ
0: ప్రేమించేవాడు రాముడు.
1: రామ లవ్స్.
0: కనుకనే దైవము ఒక్కడే. రామ కృష్ణ గోవింద నారాయణ ఈశ్వర ఎన్ని పేర్లు చెప్పుకున్నా అని ఒకే ఒక్క భగవామే.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ సో మెనీ బట్
0: అందరి పేర్లు వేరు వేరు ఉన్నప్పటి ఆత్మతత్వం ఒక్కటే.
1: Likewise, we have many names here.
0: ఏ పేరైనా స్మరించండి, అది భగవంతుని యొక్క ప్రేమయే.
1: వాట్ ఎవర్ నేమ్ యూ సే ఇస్ గాడ్స్ నేమ్.
0: అంటే ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సింథసిస్ హార్మనీ అండ్ వన్నెస్. డెవలప్ దట్ స్పిరిట్.
2: That was Bhagwan Baba stressing on the need to practice the noble quality of gratitude in his divine discourse delivered on 2nd April 2003 in Vrindavan. In this discourse, Bhagwan also mentions the three mantras that Emperor Manu has given the humans to sanctify their lives.

Buddha, Buddha, Buddha, Buddha, Buddha.

I'm gonna go to the hospital.

सूरदास प्रभु हे गिरिधारी मीरा के प्रभु उदय विहारी।

是个哈拉哈拉水的门人，哈拉哈拉水的个水的门人。就像他们的爸爸是个门人，就像他们的爸爸是个门人。

0: good thoughts, good words, and good deeds, as also the tendency to listen to all that is good and desirable, also to have it in one, to take in only good and wholesome sights and good traits and good behavior. These alone confer good health and a good way of living and life. This word of Sai is verily the path of truth.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Srishtilo manavudu anubhavinchutaku aneka vidhamulainatuvanti sampadalu unnavi.
0: Now in this world of ours, man is given to enjoy and experience wealth beyond description.
1: Anni sampadala kante kudunu aarogyamu atyavasaramainatuvanti sampada.
0: But out of all the types of wealth that one can possibly come across, it is one's health which you find is the wealthiest possession.
1: Aarogyame mahabhagyam.
0: In fact, it's said health is wealth.
1: Aarogyam lekundina entati vaadainanu ee chinna kaadyamunu kodano sadhinchaledu.
0: One who's not given to having a good health cannot possibly succeed even in the smallest of ventures.
1: ఐహిక ఆముష్మికములకు కూడాను ఆరోగ్యమే అవసరం.
0: ఇట్ ఈస్ వన్స్ హెల్త్ అగైన్ విచ్ ఇస్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్ అండ్ నెసెసిటీ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద వరల్డ్ బియాండ్.
1: కావలసినంత ధనముండుగాక.
0: వన్ కుడ్ హ్యావ్ వెల్త్ అండ్ మనీ బియాండ్
1: సంపద ఉండుగాక.
0: బియాండ్ డిస్క్రిప్షన్ ఆర్ వెల్త్ ఆఫ్
1: ఉన్నత పదవులను తాను ఏలుచుండుగాక.
0: ఆర్ కుడ్ బి హ్యావింగ్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ అండ్ ఆఫీషియల్ దమ్.
1: కానీ ఆరోగ్యమే లేకుండినా ఈ అధికారములు, ఈ సంపదలు, ఈ ఐశ్వర్యము నిరుపయోగముగా భావిస్తాడు.
0: బట్ వితౌట్ హిస్ హెల్త్ ద పర్సన్ కన్సర్న్ వుడ్ లుక్ అపాన్ దీస్ ద పొజిషన్స్ ఆఫీషియల్ అథారిటీ అండ్ వెల్త్ యాజ్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్.
1: కోటీశ్వరుని యొక్క సంపదల యందు తన ఆరోగ్యము ప్రధానమైన సంపదగా భావించినప్పుడే ఈ యొక్క సంపద కూడాను కొంత సద్వినియోగమును గావించుకోగలడు.
0: హీ మైట్ బి ఎ క్రోర్పతి, ఎ మాస్టర్ ఆఫ్ క్రోర్స్. ఓన్లీ వెన్ హీ హ్యాస్ హెల్త్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వుడ్ హీ బి ఇన్ ఎ పొజిషన్ టు యూజ్ దిస్ వెల్త్ ఆఫ్ హిస్ ఫర్ సమ్ గుడ్ పర్పస్.
1: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూల ఉత్తమం. పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామములకు కూడాను ఈ ఆరోగ్యము అత్యవసరము.
0: In order that one might discharge one's responsibilities in terms of dharma, artha, kama and moksha, the four purusharthas, one's health is again the most important necessity.
1: Dharma, artha, kama mulu laukikamainatuvanti sampadalu.
0: The first three of these, dharma, artha and kama, belong to this world as such.
1: Mokshamu paramarthikamainatuvanti sampada.
0: But the fourth one, the fourth possession, moksha or liberation.
1: ఐహిక ఆముష్మిక కైవల్యములు యందు ప్రధానమైనటువంటిది కైవల్యము.
0: కమ్స్ టు యూ ఇన్ ద వరల్డ్ బియాండ్. నౌ వాట్ ఇస్ ద ప్రైమరీ ఎయిమ్ అండ్ గోల్ ఆఫ్ వన్స్ లైఫ్? ఇట్ ఇస్ దిస్ కైవల్య ఆర్ లిబరేషన్.
1: మానవుని యొక్క లక్ష్యము, మానవుని యొక్క గమ్యము, మానవుని యొక్క కీలకము, మానవుని యొక్క మూల స్థానము ఈ యొక్క కైవల్యమే.
0: ఇట్ ఇస్ దిస్ కైవల్య ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ మ్యాన్స్ గోల్, destiny and the very secret of his existence.
1: Enni sukhamulu anubhavinchinanu enta sampadanu arjinchinappatikini enta sirini poshinchukunnappatikini gamyamunu marachina danyudu kaledu.
0: You might have positions, you might have wealth beyond your dreams and you might occupy positions of authority, but unless you are able to reach your destination, all of these are futile.
1: Mana gruhamulandu ఎన్ని రకములైనటువంటి యొక్క వంటలు మనం వండుకున్నప్పటికీ ఇవి భుజించటమే, దీనిని అనుభవించటమే దీని యొక్క లక్ష్యంగా మనం భావిస్తాం.
0: ఇన్ యువర్ హౌస్ హోల్డ్ యు మైట్ హ్యావ్ డిషెస్ and food are varied descriptions and tastes. But unless you are able to relish, eat and partake of them, what's the use of having these in your household?
1: భుజించనటువంటి ఒక వంటలు ఎన్ని మనం వండుకున్నప్పటికీ ఇవి కేవలం నిరుపయోగములుగానే రూపొందుతాయి.
0: ద ఫుడ్ స్టఫ్ ఎనీ నంబర్ ఆఫ్ దెమ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ వాట్స్ ది యూజ్ ఆఫ్ హావింగ్ దెమ్ అట్ ఆల్.
1: ధర్మ అర్థ కామములు ఈ మూడు కూడాను వంటల వంటివి.
0: నౌ దీస్ త్రీ పురుషార్థస్ ధర్మ అర్థ అండ్ కామ are like the different types of food that you could have.
1: Mochame deeni pradhanamainatunte lakshyam.
0: The fourth one, moksha, is the primary goal or aim.
1: Aithe laukikamainatunte jeevithamulo taanu ee yokka samsaram nandu praveshinchutaku poorvamu aneka vidhamulainatunte yokka margamulanu anusarinchadaniki prayatnistadu manavudu.
0: But it is given to man, and it's very much in his nature that by way of discharging his responsibilities in his worldly life, he might adopt different methods, different techniques.
1: మానవుడు ఐదు విధములైనటువంటి కోశములతో కూడి ఉన్నాడు.
0: Now man is born with five sheets or koshas.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములని.
0: Now these five are అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అండ్ ఆనందమయ.
1: ఈ ఐడెంటిటీ యందు మూడు ఐకికమునకు సంబంధించినవి, రెండు ఆముష్మములతో కూడినటువంటివి.
0: నౌ అవుట్ ఆఫ్ దీస్ ఫైవ్ త్రీ బిలాంగ్ టు యువర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ టూ టు ది వరల్డ్ బియాండ్.
1: ఇవి రెండింటినీ కూడా వేరు చేయుటకు వీలు కాదు.
0: It's not possible to differentiate between these two.
1: Aihika amushkukul rendu kudano avinabhava sambandhamulu.
0: Now what you're trying to seek in this world and the world beyond are interlinked closely, inseparable.
1: Anyonya aashrayamulainatuvantivi.
0: They are a perfect admixture. You cannot possibly differentiate.
1: Bhagavantudu sat chit ananda swaroopudu anukuntam.
0: Now we look upon God as a very embodiment. We in fact refer to him as sat chit ananda.
1: Ee sat chit anandamulu anubhutito koodinatuntivi.
0: Now this sat chit ananda are part of one's experience.
1: Anubhavinchavalsinatvantidi roopa namamulu.
0: But what you really behold and have to experience, the name
1: roopa namamule lekundina sat chit ananda anubhutulu manavuniki dakkavu.
0: Now without first of all coming into realizing the name and form, you cannot experience in their totality the sat-chit ananda aspects.
1: Ee roopa namamulu kevalamu aihikamto koodinatuntivi.
0: Now this name and form are those that belong to this part of it, this world.
1: Anityamulu asashtamulainatuntivi.
0: Now these are temporary, ephemeral.
1: Anitya asashtamulainatunte roopa namamulu chetane nitya satya nirmalamainatunte oka sat-chit anandamunu anubhavinchadaniki అవకాశం ఉంటుంటుంది.
0: త్రూ దిస్ మీడియం ఆఫ్ నేమ్ అండ్ ఫార్మ్ విచ్ ఆర్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ సచిత్ ఆనంద విచ్ ఆర్ లాస్టింగ్ అండ్ పర్మనెంట్.
1: కనుక రూపనామములు లేక సచిత్ ఆనందమైన నిత్య సత్య నిర్మలమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనము పొందలేము.
0: సో వితౌట్ దిస్ నేమ్ అండ్ ఫార్మ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ దట్ ప్యూర్ ది అన్సలీడ్ ప్యూరిటీ విచ్ ఇస్ సచిత్ ఆనంద.
1: కనుక ఈ అన్నమయ కోశం అనేటువంటిది దేహం.
0: Now here we come to the first of these sheets, annamaya kosha, the body.
1: ee annamaya kosham ainatunte ee yokka dehamunandu pranamu pradhanamainatunte sthanamunu alankarinchinadi.
0: Now in this annamaya kosha, the body, the primary entity is the prana.
1: ee pranamu manomaya kosamto koodinatuvantadi.
0: This prana in turn is linked with this manomaya kosha.
1: ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయములు మూడును కూడినప్పుడే మానవత్వము అనేటువంటిది పూర్ణత్వం అవుతుంది.
0: Now this totality of one's existence on this earth consists of the coming together of the three sheets, annamaya, pranamaya and manomaya.
1: ఈ పూర్ణత్వమైనటువంటి మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకునవలన్న దీనికి విజ్ఞానమయ, ఆనందమయ కోశములు కూడాను చేరాలి.
0: From this human plane of existence you transcend and rise above to become one with the divine. For that you need the assistance of the vignanamaya and the anandamaya koshas.
1: Yetavata ee rendinti yokka margamunu anusarinchatamu aihika aamushmika margam ane cheppavachchu.
0: So here you have the two paths being shown to you, one pertaining to this worldly existence and one that you have to reach that lies beyond.
1: Aarogyam kevalamu laukika jagattunandu laukika jeevitamunake oka pradhanamaina tidiga manam bhavistunnamu, idi chaala porapatu.
0: Now, it's a mistaken notion on our part to feel that one's health in a way confers lasting happiness as regards this worldly
1: existence.
0: We also tend to believe that in our worldly transactions, health is of primary importance. But then the question, what for this worldly existence? So that you might reach to something which is beyond. Unless you have that distant goal set before you, this worldly existence is meaningless.
1: Kanuka, manam arogyamunu kapadukuneetvanti denni nimittamanaga aanandamunu anubhavinchee nimittamu. Yetti aanandamu aatmaanandamunu anubhavinchee nimittamu.
0: So what for do you have to protect and safeguard your health? Not for your worldly existence, but for the sake of experiencing the Atmananda.
1: Kanuka manamu aarogyamunu kaapaadukune nimittamai konni aahara viharamulanu adupulo nunchukovali.
0: So in order to protect one's health, one has to follow a certain set of rules, a code of conduct and habits.
1: Lokamulo aneka lakshala jeevarasulu untunnavi.
0: Now in this creation again, you have any number of life forms.
1: వీటిని 84 లక్షల జాతుల జీవరాశులు ఉన్నారు. కేవలం 84 లక్షల జాతులు మాత్రమే కానీ జీవరాశులు కాదు.
0: Now the different types of life forms have been classified into 84 lakh species. They did not give you the total number of lives, but life forms, species.
1: అయితే 83,99,999 జీవరాశులు అపక్వాహారమును భుజిస్తున్నాయి.
0: Now out of these 84 lakh species of life forms that you have, 83,99,999 types tend to eat food which is not cooked.
1: Prakruti siddhamainatunti yokka sahaja padarthamulanu bhujistunnayi.
0: They eat instead food which is natural and available in the world.
1: Prakruti siddha padarthamulanu ye maatram kodana avi marpu chesukotam ledu.
0: This food that is available in nature is taken by them. They do not seek to change them.
1: కనుకనే ఈ 83,99,999 జీవరాశులంతా కూడాను జాతుల జీవరాశులంతా కూడాను చక్కని ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాయి.
0: Though you find that these 83,99,999 species of life forms enjoying peak health.
1: అయితే కొన్ని కొన్ని పరిస్థితుల యందు వాతావరణ మార్పుల చేతను కొన్ని తమ యొక్క అలక్ష్యం చేతను జీవరాశులు కొన్ని రోగములకు గురి అవుతున్నాయి.
0: బట్ ఆఫ్ కోర్స్ ఇట్ డస్ హ్యాపన్ దట్ బికాస్ ఆఫ్ క్లైమాటిక్ వేరియేషన్స్ అండ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ బియాండ్ వన్స్ కంట్రోల్ సమ్ ఆఫ్ దీస్ లైఫ్ ఫార్మ్స్ ఆల్సో డూ కమ్ టు గ్రీఫ్.
1: అధిక రోగములతో పీడింపబడుతున్నటువంటి వాడు మానవుడు మాత్రమే.
0: బట్ ఆల్ సడన్ అండ్ డన్ ఇట్ ట్రాన్స్పైర్స్ దట్ ఇట్ ఇస్ మ్యాన్ అలోన్ హూ ఇస్ సబ్జెక్టెడ్ టు ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ ట్రబుల్.
1: అనేక కృత్త జబ్బులంతా కూడాను మానవుల్లో అభివృద్ధి పొందుతున్నాయి.
0: In terms of his health, any number of diseases are on the increase.
1: కారణం ఏమనగా భగవత్ సృష్టి అయినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారమును తాను భుజించుటకు ఇష్టపడటం లేదు.
0: The reason is, man doesn't like to partake of food which is God's creation, which is available in nature.
1: తన జిహ్వ చాపల్యమును అనుసరిస్తూ తన గుహ్య చాపల్యమును అనుసరిస్తూ తాను అనేక విధమైనటువంటి రుచులకు తాను పాటుపడుతున్నాడు.
0: He is a victim to his tongue. It wants to be satisfied in terms of the taste, and his own likes and dislikes come in the way of what he should eat.
1: సహజ సిద్ధమైనటువంటి ఆహారమును పక్వముగా ఆవించుకొని ఆ పదార్థములో ఉన్నటువంటి యొక్క జీవశక్తిని నిర్మూలన చేసుకుంటున్నాడు.
0: So what is available in nature, man seeks to transform to suit his taste, thereby he is putting an end to the very essence of life contained in them.
1: Kanuka jeevarahitamainatunte oka padarthamulu bhujinchadam chetane tana yokka dehamunandu jeeva shaktulu krushinchi tadwara anarogyamulu abhruddhi avutunnayi.
0: Because he is thus exterminating the life giving forces in the food available to him, he subjecting himself to diseases in an increasing way.
1: Kanuka manavudu kudanu సృష్టి సహజ సిద్ధమైనటువంటి యొక్క పదార్థమును తాను భుజించుటకు ప్రయత్నించిన ఇంత అనారోగ్యములకు గురి అయ్యేటువంటి వాడు కాదు.
0: సో ఇట్ ఫాలోస్ అగైన్ దట్ ఇఫ్ మ్యాన్ వర్ టు సీక్ టు ఈట్ ఫుడ్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఇట్స్ నేచురల్ స్టేట్ హీ సర్టన్లీ వుడ్ నాట్ బి సబ్జెక్టెడ్ టు సచ్ ఇంక్రీజింగ్
1: ఈ దేహమునందు ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యమైనటువంటి యొక్క కణములు ఉంటున్నాయి.
0: Again, a common knowledge that each body, each system has its own governing factors. There are certain factors which limit the functioning of a body.
1: ఈ జఠరమునందు ఏ ఏ పదార్థము ఎంతెంత ఉండవలనో అంతంత మాత్రమే ఉండాలి.
0: Now, in tune with the requirements of these different constituents that should make up a constituent
1: body. ఇందులో ఏ పదార్థము కొంత తక్కువైనను ఎక్కువైనను మనకు అనారోగ్యము ప్రారంభమవుతుంది.
0: All these should be present in a proper way. Anything less, anything more is bound to put you into disorder.
1: దేహములో అంగములు వేరువేరుగా మనకు కనిపించవచ్చు.
0: Now, in a body, the different organs could appear to be different.
1: తల చూస్తే పైన ఉన్నదని మనం భావించుకోవచ్చును.
0: Now look at the head, you might say it is above, on top.
1: తలనొప్పికి కారణం ఏమిటి అంటే తల కాదు, తలనొప్పికి కడుపే కారణం.
0: So if you ask a question, what's the cause for headache, it is not the head which is to be faulted with, it's the stomach which has gone out of shape.
1: అదే విధముగానే దేహములో ఉండినటువంటి సర్వాంగములు కూడాను కేంద్రము మన యొక్క కడుపే.
0: In this way, for all the different organs that you have, it is the stomach which is the key point.
1: అక్కడ వేసినటువంటి పదార్థమును జీర్ణింపజేసి అది సర్వాంగములకు కూడాను అది సరఫరా చేస్తుంటుండాలి.
0: సో వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు ద స్టమక్ డైజెస్ట్ ఇట్ అండ్ సప్లైస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ టు ఆల్ ది ఆర్గన్స్.
1: కనుకనే అది జఠరాగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవాగ్నిగా దాన్ని భావిస్తూ వచ్చారు.
0: సో దిస్ పవర్ ఆఫ్ డైజెషన్ గివెన్ టు ద స్టమక్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఎ గాడ్ గివెన్ థింగ్. దట్స్ హౌ వన్ రివర్స్ అండ్ వర్షిప్స్ ఇట్.
1: కనుకనే అహం వైశ్యానరో భూత్వాని, నేను నరుని యందు వైశ్యానుడిగా ఉంటున్నాను అనగా జఠరాగ్ని స్వరూపుడై ఉంటున్నాడు దైవత్.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎ బీయింగ్ యాజ్ దిస్ డైజెస్టివ్ ఫోర్స్ విచ్ ఇస్ వాట్ గవర్న్స్ అండ్ రన్స్ ఆల్ ద లైఫ్ ప్రాసెసెస్ ఇన్ ద బాడీ.
1: ఆ దైవమునకు అందించవలసినటువంటి పదార్థములు ఎలాంటివిగా ఉండాలి?
0: సో టు సచ్ ఎ గాడ్ యాజ్ దిస్, వాట్ ఈస్ ఇట్ దట్ యు షుడ్ ఆఫర్ అండ్ గివ్?
1: దైవ నిర్మితమైనటువంటి పదార్థములే ఉండాలి, కానీ మానవ నిర్మితమైన పదార్థములు ఉండరాదు.
0: సో దిస్ గాడ్ షుడ్ బి గివెన్ దాట్ విచ్ ఈస్ హిస్ ఓన్ క్రియేషన్, నాట్ వాట్ ఈస్ మేడ్ బై మ్యాన్.
1: దైవము సహసిద్ధంగా సృష్టించినటువంటి పదార్థములను ఈ జఠరాగ్నికి అందించినప్పుడు ఈ జఠరాగ్ని దాని పుణ్యందు వైశ్యానుడిగా ఉంటున్నాను అనగా జఠరాగ్ని స్వరూపుడై ఉంటున్నాడు దైవత్.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎ బీయింగ్ యాజ్ దిస్ డైజెస్టివ్ ఫోర్స్ విచ్ ఇస్

0: సహసిద్ధంగా సృష్టించినటువంటి పదార్థమును ఈ జఠరాగ్నికి అందించినప్పుడు ఈ జఠరాగ్ని దానిని చక్కగా జీర్ణింపజేసి సర్వాంగములకును ఆనందమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది.
1: So water is available in a natural state as given to you by God in His creation. If you were to give that to your stomach, everything would be fine and okay.
0: అయితే ఇక్కడ ఆహారం అంటే ఏమిటి?
1: Now here, what do you really mean by this ఆహార or food?
0: ఈ ధాన్యములు, పండ్లు, కూరగాయలు ఇలాంటివంతా మనం ఆహారంగా భావిస్తున్నాము.
1: Now we look upon things like rice, fruit, vegetables as food.
0: కాదు కాదు. జగత్తులో సమస్తము ఆహారమే.
1: బట్ దిస్ ఈజ్ నాట్ ద కేస్ అస్ సచ్. వాట్ ఎవర్ యూ కెన్ పాసిబ్లీ సీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఫుడ్.
0: ఆహారమును అనుభవించేటువంటి పదార్థం కూడా ఆహారమే.
1: అండ్ దాట్ ఫుడ్ స్టఫ్ విచ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ పార్టేక్స్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఏ తర్వాత ఆహారమే ఆహారాన్ని అనుభవిస్తుండాలి.
1: సో హియర్ వాట్ ఫాలోస్ ఇస్ దట్ ఫుడ్ ఎక్స్పీరియన్సెస్ ఫుడ్.
0: మన దేహము ఆహారమయమే.
1: The body, for instance, is again food.
0: ఈ ఆహారమే మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: And this which is food is partaking of something which is food.
0: ఒక మృగము ఒక ఆహారమే.
1: An animal or a beast is also a type of food.
0: ఆ మృగము మరొక మృగమైనటువంటి ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: Now this beast partakes of some other animal as its food.
0: కనుక ఆహారము ఆహారమునే భుజిస్తుండాలి. కనుక ఎట్టి ఆహారమునకు ఎట్టి ఆహారం అవసరమో అట్టి ఆహారమునే మనం అదుపులో పెట్టుకోవాలి.
1: సో హియర్ ఇట్ ఇస్ ఫుడ్ ఈటింగ్ ఫుడ్. సో వాట్ యూ మస్ట్ కీప్ ఇన్ మైండ్ ఇస్ వాట్ షుడ్ బి గివెన్ టు ఎ పర్టిక్యులర్ సిస్టమ్.
0: నేను మానవుడు ఈ ఆహారాన్ని భుజిస్తున్నాను అని కేవలము అజ్ఞానవశం చేత తాను భావిస్తున్నాడు.
1: నౌ మ్యాన్ హీ ఫీల్స్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐఎమ్ ఈటింగ్ దిస్. దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఆన్ హిస్ పార్ట్.
0: నీ దేహము మరొక దానికి ఆహారంగా ఉంటుండాలి.
1: యువర్ బాడీ సర్వ్స్ యాజ్ ఫుడ్ టు సమ్ అదర్ ఎంటిటీ.
0: దాని ఆహారము మరొక ప్రాణికి ఆహారంగా ఉంటుండాలి.
1: అండ్ దట్ ఎంటిటీ ఇన్ టర్న్ ఈజ్ ఫుడ్ ఫర్ ఎ థర్డ్ క్వాంటిటీ.
0: ఏ తర్వాత మనం విచారణ చేసి చూస్తే అంత ఆహారంగానే రూపొందుతుండాలి.
1: సో హియర్ ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ ఈజ్ ఫుడ్.
0: అయితే ఈ ఆహారం నందు సాత్విక ఆహారం అత్యవసరం.
1: బట్ in this food again which is present all over, the sattvic variety is to be looked at.
0: ee sattvika aaharam elantidanaga sattvika bhavamto sampadinchinatvanti.
1: Now the hallmark or the quality of this sattvic food is that
0: dharmikamainatvanti manasuto krodikarimpa chesukunnatvanti,
1: that it is full of this sattvic attribute. It puts you on the path of dharma.
0: Kanukani dharma artha kama ఈ మూడింటి యొక్క సమ్మిళితం చేసినప్పుడే మోక్షం మనకు సహసిద్ధంగా లభిస్తుంది.
1: సో వెన్ యూ బ్రింగ్ టుగెదర్ దీస్ త్రీ సీమింగ్లీ డిఫరెంట్ ఎంటిటీస్ ధర్మ అర్థ కామ, యూ కెన్ సెక్యూర్ ద ఫోర్త్ మోక్ష.
0: కనుకనే అనేక పెండిండ సమయం లోపల ఈ పురోహితులు చెబుతుంటారు, ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి. మోక్షం మాత్రం చెప్పటం లేదు అక్కడ.
1: నౌ యూ ఫైండ్ దట్ ది ప్రీస్ట్ who preside over ceremonies like weddings and marriages, when they keep chanting these mantras, they make a reference to dharma, artha and kama. They don't utter the word moksha.
0: కారణం ఏంటి? ధర్మ అర్థ కామములు సక్రమమైన మార్గంలో అనుభవించినప్పుడు మోక్షం మనకు సంప్రాప్తమవుతుంది.
1: The reason is, if you can really experience and fulfill what is to be done with regard to dharma, artha and kama in the proper way, moksha would come to you on its own.
0: కానీ ఈనాడు కలి ప్రభావం చేత మోక్షాన్ని మాత్రం లక్ష్యంలో పెట్టుకున్నాము కానీ ధర్మార్థ కామములు మనం విసర్జిస్తున్నాం.
1: బట్ పాసిబ్లీ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ కలి, ద టైమ్ ఆఫ్ కలి, వి కీప్ ఇన్ సైట్ మోక్ష, ఫర్గెట్ ఆల్ అబౌట్ ధర్మ అర్థ అండ్ కామ.
0: ఈ మూడింటిని సక్రమమైన మార్గంలో మనం అనుభవించటం లేదు.
1: So much so that we really do not do what we should with regard to this dharma artha kama.
0: ధర్మార్థ కామములు సక్రమంగా అనుభవించినప్పుడే మోక్షం మనకు లభిస్తుంది.
1: When you really fulfill what is to be done with regard to dharma, artha, kama in the proper way, moksha would be your own.
0: ఈ మూడింటిని మనం సక్రమంగా అనుభవించక మోక్షం లభించాలంటే ఏ రీతిగా మనకు లభిస్తుంది?
1: Now we do not discharge our obligations or responsibilities in the proper way with regard to the first three. We ask for moksha. How can it be yours?
0: కనుక ధర్మమైనటువంటి మార్గములో మనం అర్థాన్ని ఆశించాలి.
1: So what is required here is, following the path of dharma, seek artha or wealth.
0: ee deen dwara manamu vaanchalanu anubhavinchali.
1: So again, treading this path of dharma and securing artha.

0: felt in the proper way.
1: ధర్మముతో అనుభవించాలి.
0: You come to the third step, your desires or your aspirations. They also should be saturated with this element of dharma.
1: ధనమును ఏ రీతిగా సంపాదించాలి? ధర్మముతో ధనమును సంపాదించాలి.
0: So again, how do you go about acquiring wealth? Through the medium of dharma.
1: ధర్మమయము కాని అర్థము కాని ధర్మమయం కాని వాంఛలు కాని మోక్షానికి అనర్హమైనటువంటివి అన్నారు.
0: Wealth without dharma, desires without dharma cannot make you deserving of securing or wanting to secure moksha.
1: ధనధాన్యములు కలిగి ధర్మ గుణం ఉన్న సంపత లేదనే చింతయుండు.
0: You have plenty of wealth, prosperity, all your material possessions, and you also have this dharma in you. Then why wail aloud that you cannot really have anything more?
1: విద్యాధికారి అయి విర్ర వేగుచునున్న ఉద్యోగముల కొరకు వెతలనుండు.
0: Without dharma, again, you possibly say that you are an educated one, you are a man of authority. What's the use of this arrogance?
1: కూటికి లేఖను అల్లాడుచున్నట్టు నిరుపేదకెందరో బిడ్డలుందురు.
0: In the same manner, one who wails aloud, poverty stricken and burdened with many children to bear.
1: వీటికి కారణమేమిటి?
0: He keeps asking for people to come to his support.
1: సక్రమాన్ని మనము అనుభవించలేకపోయినప్పుడే ఈ లోపములన్నీ మనకు కనిపిస్తున్నాయి.
0: Now what is the result, what is the cause for some of these situations to arise? Because you do not do a thing the way it should be done.
1: మనము పురుషార్థమైనటువంటి ధర్మార్థ కామములను సరైన మార్గములో మనం అనుభవించినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క బాధలకు కాని ఈ విధమైనటువంటి దుఃఖములకు కాని ఏమాత్రము అవకాశం ఉండేది కాదు.
0: So if these purusharthas, dharma artha kama, had been discharged the way they ought to have been, man would not have been subjected to such increasing orders of stress and disorder and various other ailments.
1: కూడాను ఆహారమే మూల కారణం.
0: Now the main thing which governs these three is again food.
1: మితిమీరిన ఆహారము మతి తప్పిన ఆహారము భుజిస్తున్నాం.
0: Now what we tend to take is food in excess and food which leads us to mental derangement.
1: దేనికి కాని నస్తేయో నియమం వినా.
0: దీనికి
1: ఒక నియమం లేకపోతే ఆహారమునకు కూడాను తాను అనారోగ్యం పొందటమే కాకుండా ఎట్టి ప్రమాదములకైనా గురి కావచ్చు.
0: There should be a limit that has to be placed on the food that one takes. You exceed this, you are bound to suffer in the process.
1: దేహాన్ని కాపాడుకునేటకై ఆహారం అవసరమే.
0: To protect and safeguard the body, food is necessary.
1: కాని ఈ ఆహారం కొను దేహమునికి ఎంత అవసరమో అంత మాత్రమే మనం భుజించాలి.
0: But even this food should be taken in tune with the quantity required for the sustenance of the body.
1: అటు మితిమీరిన తర్వాత దీనికి అనేక విధమైనటువంటి అనారోగ్యములు ప్రారంభిస్తాయి.
0: యూ ఎక్సీడ్ దట్ లిమిట్ అండ్ డిజార్డర్స్ గ్యాలో కమ్ యువర్ వే విత్ రిగార్డ్ టు ద బాడీ.
1: మనకు గుండె ఉంటుండాలి.
0: టేక్ ఫర్ ఇన్స్టెన్స్ ద హార్ట్.
1: ఈ గుండె కూడాను ఎంతవరకు ఇది పంపు కొట్టి దీని యొక్క సప్లై చేయాలో అంతవరకే చేయగలదు కానీ మితిమీరినటువంటి సప్లై చేయలేదు.
0: నౌ దిస్ హార్ట్ హ్యాస్ ఎ కెపాసిటీ వేర్ ఇట్ పంప్స్ ద బ్లడ్ టు ది రెస్ట్ ఆఫ్ ది బాడీ. It cannot exceed this limit, this optimum point.
1: మీకు తెలుసు ఎన్ని హార్స్ పవర్ మిషన్ ఎంత వరకు పనిచేస్తుంది అనేటువంటి దాన్ని మొట్టమొదట విచారం చేస్తుంటాం.
0: Now you probably are aware of this, rather you are aware of this. A machine working to a certain horse power.
1: ఏ పనిని మనము ప్రారంభించాలనుకుంటామో ఆ పనికి లోటుకు తగినంత మిషన్ మాత్రమే మనం తీసుకుంటాం.
0: Now if you have a certain task to be performed by a certain machine, you go in for that machine which you feel would meet with this requirement of yours.
1: దాని horse power తక్కువగా పెట్టి దానికి మించినటువంటి పంటను పండించుకోవాలంటే అది సాధ్యం కాదు.
0: Now the horse power of the machine is less and you want to exceed far beyond it from your side.
1: కనుకనే పంట ఎండి వంట లేక ఈ యొక్క జీవితం అనేటువంటిది కృషించిపోతుంది.
0: Like you want to irrigate your fields, you get a machine of less horse power. You can't get anything out of it. So you can't get your good crops, no food.
1: దైవ సృష్టి లోపల ఈ దేహమునకు ఎంత హార్స్ పవర్ అవసరమో అంత హార్స్ పవర్ ఇక్కడ పెట్టాడు.
0: సో యు ఫైండ్ దట్ ఇన్ గాడ్స్ క్రియేషన్ దిస్ బాడీ రిక్వైర్స్ ఎ సర్టన్ హార్స్ పవర్ ఫర్ దిస్ హార్ట్ అండ్ దట్స్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు ఇట్.
1: దీనికి మించినటువంటి పంట దేహాన్ని పెంచుకుంటూ పోతే ఇది పని చేయలేదు.
0: సో సపోజ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ బాడీ beyond the means and limits of this heart, it cannot function.
1: ఈ గుండె జబ్బులు అధికమైపోతున్నాయి.
0: That's why there is an increase in the heart diseases.
1: దేహాలు బండల వలె పెంచుకుంటే గుండె ఏమి చేస్తుంది?
0: Now you want to build your bodies like boulders. What can your poor heart do?
1: ఇది అనేక మంది విద్యావంతులు ఎందు కూడాను ఈ యొక్క రోగం ప్రారంభమైంది.
0: Now even amongst educated people this disease is creeping in.
1: కేవలము విద్యావంతులే కాదు, దీని సంగతి తెలిసినటువంటి డాక్టర్స్ కూడాను దీంట్లో అనారోగ్యంలో పడిపోతున్నారు.
0: Not merely the educated one. Even those doctors who specialize in the field of the heart, they become victims to this.
1: అన్ని తెలిసినటువంటి డాక్టర్స్ కూడాను ఈ అమాయకత్వంలో మునిగిపోతున్నారు.
0: So the doctors who are all knowing with respect to this, they are also falling a prey to this.
1: Health is wealth అని అందరికీ చెప్తారు, కానీ తమ వెల్త్ ని తాము చూసుకోలేరు.
0: They exhort to each and every one, health is wealth, but when it comes to them, they don't bother.
1: కనుక మనము ఏ జబ్బులు పడినప్పటికీ మనము ఆరోగ్యము కాపాడుకోవాలంటే ఈ ఆహారంతో ఎంతైనా మనం కాపాడుకోవచ్చు.
0: సో యు హావ్ ఫాలన్ ఎ విక్టిమ్ టు డిజార్డర్ ఇన్ డిసీజ్, యూ కెన్ సర్టన్లీ కర్బ్ అండ్ ఎలివియేట్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ బై ప్లేసింగ్ ఎ కర్బ్ ఆన్ ఫుడ్.
1: ఒక వ్యక్తికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంటుంది.
0: ఫర్ ఇన్స్టెన్స్ ఎ పర్సన్ హాస్ గాట్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్.
1: ఈ బ్లడ్ ప్రెషర్ ద్వారా ఏమవుతుంది, ప్రక్కనే ఒక డయాబెటిక్స్ ప్రవేశమవుతుంది.
0: నౌ ఇన్ ద వేక్ ఆఫ్ దిస్ బ్లడ్ ప్రెషర్ హీ బికమ్స్ ఎ విక్టిమ్ టు డయాబెటిస్.
1: ఈ వైద్యములో బ్లడ్ ప్రెషర్ డయాబెటిక్స్ పిన్స్ అని చెప్పవచ్చు, ఒకదాన్ని ఒకటి అనుసరిస్తుంటాయి.
0: నౌ వన్ కెన్ ఇన్ ఫ్యాక్ట్ ఈక్వేట్ ద టూ యాస్ బీయింగ్ ట్విన్స్, బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటిస్. వన్ ఫాలోస్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది అదర్.
1: డయాబెటిక్స్ విషయం తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ తీసుకుంటే డయాబెటిక్స్ ఎక్కువ అవుతుంది.
0: అండ్ హియర్ ఇస్ ఎ పెక్యులర్ థింగ్, ఇఫ్ యూ టేక్ ఎ మెడిసిన్ ఫర్ డయాబెటిస్ ద బీపీ ద బ్లడ్ ప్రెషర్ గోస్ అప్, ఇఫ్ యూ టేక్ ఎ మెడిసిన్ ఫర్ బ్లడ్ ప్రెషర్ డయాబెటిస్ గోస్ అప్.
1: ఇవి రెండు విరుద్ధమైనటువంటివిగా అభివృద్ధి అవుతుంటాయి.
0: బికాస్ దీస్ టూ ఆర్ ఎ పేర్ ఆఫ్ ఆపోజిట్స్.
1: ఇవి మందులతో సరిపోయేటువంటివి కాదు.
0: అండ్ దీస్ కెనాట్ బి బ్రాట్ డౌన్ అండర్ కంట్రోల్.
1: ఇవి కేవలం తాత్కాలికమైనటువంటి మందుల వల్ల అది కొంతవరకు హద్దులో నిలిచి ఉండొచ్చు.
0: నౌ త్రూ ద మెడిసిన్ దట్ యు టేక్ టెంపరరీలీ యు మైట్ గెట్ సమ్ రిలీఫ్ ఆల్ రైట్.
1: ఇవి ప్రారంభమైనా ఇంకా జీవితం అంతా కూడా తగ్గేటువంటి జబ్బులు కాదు.
0: నౌ దీస్ డిసీజెస్ ఆర్ సచ్ దట్ వన్స్ దే క్రీప్ ఇన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు పుట్ దెమ్ అవుట్.
1: ఇది కేవలం కుండలీ శక్తి వలె అణిగి ఉండినట్టు కొంతకాలం అణిగి ఉండొచ్చు.
0: నౌ దీస్ పాసిబిలీ లైక్ ద కుండలిని శక్తి remain contained for a while.
1: Aithe dinini poorthi nirmoolam cheskovalante em cheyali?
0: But then how does one rid oneself totally of these? What do
1: diet control? Ee aaharamu manu adupulo pettukunte ye mandulu kudano vaadanakkarledu.
0: The golden principle of formula is diet control. Keep a curb on the food intake, everything will be okay.
1: Mana weight tagginchukovali.
0: You must reduce your weight.
1: Karanam emtante ee aaharanni bhujistunnam.
0: The reason again is we are eating this food.
1: ఇది ఒక దేహం అనేటువంటిది ఒక దిబ్బ వంటిది.
0: Now this body is like a mound, a heap.
1: ఇది చైతన్య స్వరూపం కాదు.
0: And it has no power of activizing itself.
1: ఇది కేవలం జడము.
0: It is purely inert, inanimate.
1: మీరు అనవచ్చు, ఇది దేహము జడమే అయితే దినదినానికి పెరుగుతుండాలి కదా అని.
0: Now you might ask, if the body is inert and inanimate, it's growing all right. What do you
1: jadam kulanu perugutundi.
0: Certainly even that which is inert, inanimate grows.
1: Namo mana illunu urchi inta chetta isipoyi oka guntalo vestunte oka nela in tarvata guntalo kuda chetta pedda guttaga perigipothundi.
0: For instance, you sweep your house continuously for a month, collect all the dust, it becomes a heap. You can't question that.
1: Ee oka guntalo undi matti kudanu perigipoyindi.
0: So all that you have dumped into a pit has now risen up and become a heap.
1: దిన్నము కొంచెం కొంచెం వేస్తుంటే దాంట్లో పెరిగిపోతుండాలి.
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యూ మెట్ ఆస్క్? ఎవ్రీ డే యూ ఆర్ పుటింగ్ ఎ లిటిల్ ఇన్ టు దిస్ అండ్ దట్స్ గోయింగ్ అప్ ఇన్ టు ఎ హీప్.
1: అదే విధంగానే ఈ యొక్క చెత్త గుడ్డ కూడాను దిన్నము ఇడ్లీ దోశ ఉప్మా సాంబార్ అన్నం అన్ని ఈ చెత్తలు వేస్తుంటే ఇది కూడా పెరిగిపోతుంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ బాడీ ఆల్సో విచ్ ఇస్ ఇనానిమేట్ అండ్ ఇనర్ట్ ఇన్ దిస్ యూ ఆర్ పుటింగ్ దిస్ డస్ట్ ఆఫ్ ఇడ్లీ సాంబార్ వడ దోశ అండ్ స్టఫ్ లైక్ దాట్. So this body also is growing in proportion.
1: ఇవి వేయకుండా ఒక వారం నిలబెట్టు, ఇది కూడా తగ్గిపోతుంది.
0: Don't put any of these for a week, even this would show a reduction in size, the body.
1: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక టైర్ వంటిది.
0: So this body once again is like a tire.
1: పంపు కొడితే పెరుగుతుంది.
0: You pump
1: the పంపు తీస్తే తగ్గిపోతుంది.
0: You pump the tire, it becomes inflated. You remove it, it becomes deflated.
1: అయితే గాలి తగ్గటం చేత ప్రమాదం లేదు.
0: బట్ హియర్ ఇఫ్ యూ సీ, ఇఫ్ యూ డీఫ్లేట్ ఎట్ ఆర్ దేర్ ఇస్ నో డేంజర్ ఇన్ హెరెంట్.
1: ఈ గాలి కొట్టి పెద్దదిగా చేసినప్పుడు ఎప్పుడైనా పట్టన పగిలిపోతుంది.
0: But if you go on pumping and the inflating part or inflation keeps going on the increase, there is always a danger that the tire might burst.
1: కనుక మనం తక్కువగానే ఉంటుండి సరైనటువంటి హద్దులో దీనిని సరైన రీతిగా మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి.
0: So it's better in a way to be playing safe, be erring on this side than on the other side.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
0: Here is a small illustration.
1: ఇది హాస్పిటల్ డే కనుక ఆరోగ్యాన్ని గురించి మనం మాట్లాడవలసి వస్తుంది.
0: Now since this is the hospital day, it is necessary that we speak about matters pertaining to health.
1: ఇంతకు పూర్వం చెప్పాను బ్లడ్ ప్రెషర్ డయాబెటిస్.
0: Now just a while ago I mentioned these two to you, blood pressure and diabetes.
1: ఈ రెండు జబ్బులు మనం సాధారణమైన జబ్బులుగా మనం భావిస్తున్నాము.
0: Now these two diseases according to us are common place ones.
1: చాలా పొరపాటు, ఇవి చాలా ప్రమాదమైన జబ్బులు.
0: Now this is a highly mistaken notion. These two could be very dangerous.
1: ఈ రెండు జబ్బులు కూడాను హార్ట్ పైనే పని చేస్తుంటాయి.
0: Both these diseases affect and act on the heart.
1: ఈ బ్లడ్ ప్రెషర్, ఈ డయాబెటిక్స్ ఒకటి లోపల హార్ట్ ని పెద్ద చేస్తుంది, లోపల హార్ట్ ను బయట తట్టు మరొకటి పెద్ద చేస్తుంది.
0: Now one of these tends to enlarge the heart, the other tends to enlarge the surroundings of the heart.
1: ఇవి రెండు చేరి గుండెని పెద్దదిగా చేస్తున్నాయి.
0: So both these together, it follows that would tend to enlarge the heart.
1: ఇవి రెండు కూడాను రక్తముతో కూడినటువంటివి.
0: And both these again has something to do with blood.
1: ఇప్పుడు బ్లడ్ షుగర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇది కొంతవరకు హార్ట్ చాలా గట్టిపడిపోతుంది.
0: Now for instance, if the blood sugar also were to be increasing,
1: దీని సర్క్యులేషన్ కూడా సరిగా చేయడానికి వీలుండదు.
0: దేర్ ఇస్ నో ప్రాపర్ సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ అండ్ ద హార్ట్ ఆల్సో టెండ్స్ టు సోలిడిఫై ఇట్.
1: అయితే ఈ షుగర్ ఈ యొక్క ఎక్కువ కావడానికి కారణం ఏమిటి?
0: నౌ వాట్స్ ది కాజ్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద షుగర్ కంటెంట్ ఇన్ ద బ్లడ్?
1: దీనికి ఇన్సులిన్ అనేటువంటిది ఒకటి ఉంటుంటారు, అది ఎంతవరకు ఉండాలో అంతవరకు పుడుతూ ఉండాలి, కానీ అది తగ్గిపోతుంది.
0: Now there is something like insulin which acts as an antidote to this blood sugar. If this insulin is on the decrease, the blood sugar is on the increase.
1: కనుక ఈ డయాబెటిక్ పేషెంట్ కు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తుంటారు.
0: That's why for a diabetic patient, he is injected with this insulin.
1: దీనిలో ఎంత షుగర్ ఉండాలో అంత మాత్రమే ఉండాలి, ఇది తగ్గినా ప్రమాదమే ఎక్కినా ప్రమాదమే.
0: Because the body also can contain only a little sugar, nothing more, nothing less. Dangerous either way.
1: ఇది తగ్గిపోయినా అన్కాన్షియస్ పడిపోతాడు, ఎక్కినా అన్కాన్షియస్ పడిపోతాడు.
0: If the sugar comes down or goes up, the person falls unconscious.
1: Kanuka deeniki ye vidhanga ante enta varaku deenini bujistu raavalani deeniki godumulu jonnalu ivi tinandi ani doctors cheptuntaru.
0: So in order that one keeps a check on the sugar content in the blood, doctors generally advise the patients to eat food stuffs like wheat, jawa and things like that.
1: Enduku ee pathyam pettunnaru veedu?
0: Now why do the doctors place such a restriction on diet?
1: Idi pathyam kaadu, డైట్ ని కంట్రోల్ చేసే మార్గం ఇది.
0: దిస్ ఈస్ నాట్ సంథింగ్ దే ఆర్ ప్లేసింగ్ ఎ కర్బ్ ఆన్ యూ అబౌట్. ఇట్స్ జస్ట్ ఎ కేస్ ఆఫ్ మేకింగ్ యూ
1: సీ రీజన్. మనం తిన్నటువంటి ప్రతి పదార్థం కూడాను గ్లూకోజ్ గా మారిపోతుండాలి.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఎ డైట్, దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ స్టఫ్, వాట్ ఎవర్ యూ ఈట్ ఇన్ ఎ వే, బికమ్స్ గ్లూకోజ్ ఇన్ ద బాడీ.
1: ఈ గ్లూకోజ్ లోపల స్వీట్ ఎక్కుతుండాలి, ప్రతి పదార్థంలో కూడా స్వీట్ ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ సబ్స్టెన్స్ దట్ యూ ఈట్ gets changed into glucose and there is sweetness in that.
1: Ippudu biyamulona teepu untundadi, godumulona untundadi.
0: In rice you have the sweetness, wheat you have the sweetness.
1: Aithe manam ee dakshinadi vaipuna chaala mandi annam bhujinchadaniki baga abhyasam aipoyindi.
0: Now in the southern parts of the country, people are given to eating more of rice. It's something of in their nature.
1: Veer abhyasamunu patti annam adhikanga bhujistaru.
0: So because of this trait in them, they eat more of rice and excess of that.
1: ఈ రైస్ ఎక్కువగా భుజించటం చేత ఇందులో గ్లూకోజ్ కూడా ఎక్కువైపోతుంది.
0: So once a person starts eating more and more rice, the glucose content also becomes
1: more. కనుక వీరిని ఆహారం తగ్గించే నిమిత్తమై గోధుమలు తినండి అని చెప్తున్నారు.
0: So in order to make this person eat less of content, he is advised to eat wheat instead.
1: ఈ అభ్యాసం లేని గోధుమలు అధికంగా తినలేరు.
0: Because the reason is, the person is not used to eating wheat, so he can't eat it. ఇది
1: అధికంగా తినకోకుండా food పోవటం చేత ఈ షుగర్ కూడా తగ్గిపోతుంది.
0: So since he can't stomach excess of heat or much of wheat, he won't eat more.
1: గోధుమలు తినటం చేతనే మన డయాబెటిక్స్ తగ్గిపోవటం లేదు.
0: And the sugar content also is less. Now merely by eating wheat, the blood sugar is not coming
1: down. ఉత్తర ప్రదేశ్ వాళ్ళంతా కూడాను డజన్ డజన్ చపాతీలు తింటుంటారు గోధుమలు.
0: Now as against all this, a person in the north is normally given to eating more of wheat, dozens and dozens of chapatis.
1: మరి వారు కూడా డయాబెటిక్స్ పెరిగిపోతుందా? గోధుమలే తింటే డయాబెటిక్స్ తగ్గేటట్టుగా ఉంటే వాళ్ళు గోధుమలే తింటున్నారు కనుక డయాబెటిక్స్ ఎందుకు తగ్గకూడదు?
0: Now they are given to eating dozens of chapatis, wheat. Now if wheat can bring down this sugar content diabetes, how come these people are eating and still free from this diabetes?
1: వాళ్ళు గోధుమలు తినటం అలవాటు కాబట్టి గోధుమలు అధికంగా తింటున్నారు.
0: Now they are used to eating wheat, so they eat more of it.
1: వారికి ఏమి డైట్ కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి బియ్యం తినమని చెప్పాలి.
0: So what's the type of diet control that you would prescribe to a northerner? Ask him to eat rice.
1: వాళ్ళకి అభ్యాసం లేని కారణం చేత బియ్యం తక్కువగా తింటారు.
0: Because he can't stomach much of rice, he eats less of food now.
1: కనుక దాంట్లో కొంత షుగర్ తగ్గిపోతుంది.
0: So in this way, the sugar content comes down.
1: నిజంగా చూస్తే గోధుమలకు బియ్యములకు ఎక్కువ వ్యత్యాసం లేదు. ఈ స్టార్చ్ అనేటువంటిది ఇది 85 ఉంటే అది 78 ఉంటుంది అంతే.
0: Now, when you look closely at either of these, rice or wheat, the starch content is more or less the same. If one has got 85%, the other may be 78.
1: కనుక మనం భుజించే ఆహారంలో క్వాంటిటీని మనం తగ్గించినప్పుడే ఇది తగ్గిపోవటానికి వీలు ఉంది.
0: సో వాట్స్ ద మెయిన్ ఐడియా బిహైండ్ ఆల్ దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ దట్ యు టేక్ షుడ్ బి ప్లేస్ అండర్ ఎ లిమిట్. ఈట్ లెస్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థమైనా కూడాను మనం తక్కువగా భుజిస్తే చాలా బాగుంటుంటుంది ఆరోగ్యం.
0: వాట్ ఎవర్ బి ద ఫుడ్ టైప్, ఇఫ్ యూ టు ఈట్ ఇట్ విత్ ఇన్ లిమిట్స్ టు ఎ డిగ్రీ ఆఫ్ మోడరేషన్.
1: మతిహాని మిత తిండి అతిహాయి.
0: With a degree of moderation, all will be well. Excess of food leads to mental derangement. Limited amount of food will confer joy and happiness to you.
1: Yedo aakarane manam adukkune nimittamu dehanni poshinchukune nimittam aaharame kaani dehalu penchukune nimittam gaadu aaharam.
0: Now so that your hunger may be satiated and your body may be sustained, you eat food not for the sake of building up your bodies.
1: మన యొక్క ఆహార విహారం చేత ఎంత కాలమైనా జీవించడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎవ్రీ ఆపర్చునిటీ అవైలబుల్ టు us ఇఫ్ ఓన్లీ వి వర్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్. ఏదో
1: దైవవశాత్తు ప్రమాదము సంభవించితే తప్ప నిజంగా అనారోగ్యంతో మాత్రం క్షీణించేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఫుడ్ అండ్ అవర్ హ్యాబిట్స్ కుడ్ రియలీ కన్ఫర్ లాంజివిటీ ఆన్ us. Maybe certain circumstances beyond control could lead you to distress, but otherwise there is no cause why you should be subjected to illness.
1: మనం అధిక కాలము జీవించి అధిక సమాజ సేవలు చేసి అత్యున్నతమైన దివ్యత్వాన్ని అనుభవించాలంటే ఆహారం అదుపులో పెట్టుకోవాలి.
0: If you wish to live longer, if you wish to be of service to society, and if you wish to experience divinity for longer, then keep your food under check.
1: కనుక మనం భుజించే ఆహారం కూడాను జీవశక్తులతో కూడినటువంటి ఒక ఆహారాన్ని భుజించాలి.
0: And then again, the food type, the food stuff that you eat should be such as to be sustaining.
1: ఈ ఆధునిక యుగము లోపల నవనాగరిక జీవితం నందు మనము భుజించే ఆహారము అంతా కూడాను సారరహితమైన ఆహారాన్ని భుజిస్తున్నాం.
0: Should be such as being nourishing and nutritious. What you eat in this world of ours today is that which has absolutely no innate power to sustain you.
1: మన దేహానికి ప్రోటీన్ కావాలి, విటమిన్స్, అన్ని రకములైనటువంటి విటమిన్స్ ఏ బి సి డిఈ అన్ని కావాలి దీనికి.
0: నౌ ఫర్ దిస్ ఫర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ యూ నీడ్ ప్రోటీన్స్, యూ నీడ్ విటమిన్స్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్స్ ఏ బి సి డి అండ్ మోర్.
1: ఒక విటమిన్ కన్నులకు మంచి శక్తినిస్తుంది.
0: వన్ విటమిన్ గివ్స్ యూ ఎ గుడ్ సైట్, పవర్ టు బి ఐస్.
1: ఒక విటమిన్ మన రక్తానికి బలం అందిస్తుంది.
0: అండ్ వన్ ప్యూరిఫైస్ అండ్ స్ట్రెంగ్థెన్స్ ద బ్లడ్.
1: ఒక విటమిన్ బోనుకు శక్తినిస్తుంది.
0: ఎ థర్డ్ విటమిన్ సస్టైన్స్ ఆఫ్ స్ట్రెంగ్థెన్స్ ద బోన్.
1: ఈ అన్నింటికి ప్రోటీన్ చాలా అవసరం.
0: బట్ ఫర్ ఆల్ దీస్ ప్రోటీన్స్ ఐ మస్ట్.
1: దాని పేరే ప్రోటీన్, అనగా ప్రొటెక్ట్ చేసేటువంటిది ప్రోటీన్ అంటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ కాల్డ్ దట్ ఎంటిటీ ఇస్ కాల్డ్ ప్రోటీన్ దట్ విచ్ ప్రొటెక్ట్స్ యూ. దట్స్ వై ఇట్స్ కాల్డ్.
1: అది ఎక్కువగా ఉండినప్పుడే ఈ ఆరోగ్యమును కూడాను మనము అభివృద్ధి చేసుకోవచ్చు. So
0: when you have this protein content more, you can certainly sustain yourself longer.
1: ఈ అన్నింటి యందు కూడాను అపక్వాహారం అనేటువంటి దాంట్లో చాలా ప్రోటీన్ వస్తుంది.
0: Now here, when you look at the protein content in the food stuff available, that which is not cooked as such contains a large amount of protein.
1: ఈ బేడలు ఉంటున్నాయి చూడండి, పెసలు, కందులు, అనుములు, ఇలాంటివంతా కూడా ఉంటున్నాయి.
0: Take for instance the pulses. The different types of pulses that you can think of, like moong dal.
1: దీన్ని విదేశీయులంతా కూడాను అనేక రకములుగా దీనిని ఉపయోగపెడుతుంటారు.
0: Now the various descriptions of this gram, as we put it.
1: దీంట్లో సోయా బీన్స్ అని కూడాను చాలా అభివృద్ధిగా ఉంటుంటాయి.
0: Even the foreigners tend to use them. For instance, soya beans.
1: దీనిని మనం గ్రౌండ్ నట్ అంతా కూడా ఇండియన్ సోయా బీన్స్ అని పెడుతున్నారు.
0: And the Indians proudly call the groundnuts Indian soya beans.
1: దీంట్లో ప్రోటీన్ చాలా బాగా ఉంటుంది.
0: Here the protein content is
1: quite a bit. ఈ బేడల్లో మనం ఏం చేస్తున్నాం?
0: Now, what do we really do to these pulses available like this?
1: ఈ సాంబార్లో రసములో బాగా ఉడకబెట్టి దాంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తిని అంతా కూడా భక్షం చేసి తర్వాత భుజిస్తున్నాం మనం.
0: What we do to these pulses by way of cooking our sambar or rasam is boil them and deprive them of the basic nutritious content that they have.
1: Green grams untunnai pesalu ani.
0: Take for example the green gram, the moong as we put it.
1: Alasandalu untunnai.
0: Or another type of bean.
1: Ivanni kudanu chakkaga nanabetti mettaga chesukoni bhujisthe enta protein untuntadi.
0: Now the way of eating them is soak them in water and then after they become palatable eat them. They come to you in their richness.
1: మనం రుచి మరిగటం చేత దీనిని ఉడకబెట్టి దానికి ఉప్పు పులుసు కారము దాని ముఖాన కొట్టి మన ముఖాలు పాడు చేసుకుంటున్నాం.
0: Now because we are victims to this palate or tongue of ours and taste and our whims and fancies, what do? Get hold of all these, boil them, subject them to various types of transformations in the form of adding oil and various other ingredients. In the process, deprive them of the basic contents, deprive ourselves of what they can give.
1: అంటే లోపల కూడా ఎంత శక్తి ఉంటుందది, ఇంట్లో అంతా విటమిన్స్ ఏ ఉంటున్నాయి.
0: Take for example the fruit then. In the fruits also, what you have is nothing but vitamins.
1: కూరగాయలు ఎందుకు కూడాను చాలా కావాల్సినంత శక్తి ఉంటుంది.
0: Or vegetables, they can give you any amount of strength.
1: కానీ ఈనాడు ఆర్టిఫిషియల్ వెజిటబుల్స్ తయారవుతున్నాయి. ఒక చిన్న ఇంత మిరపకాయ వేస్తే ఇంత సాంబార్కు తగినటువంటి టేస్ట్ వచ్చేటువంటిది.
0: Or take for example a chili plant. The chili could be just as small, a wee bit smaller like this. But that would be enough to give you taste to a full vessel full of sambar.
1: ఈనాడు ఒక్కొక్క మిరపకాయ ఇంతింత ఉంటుండాలి.
0: Now today you find the same chili bloated up out of all proportions and a huge big one.
1: ఇన్ని మిరపకాయలు వేస్తే ఇంత రసమైన రుచిగా ఉండదు.
0: You get a large number of these chilies, put them in the rasam, a small tumbler full, still you don't get the taste.
1: కారణం ఏమిటి? దీనికంత కృత్రిమమైనటువంటి ఎరువులు దీనికి చల్లుతున్నారు.
0: What's the reason? You are now feeding these plants with artificial manure.
1: Tadwara daarilo undavalsinanta vatti shaktilu dantlo undatam led.
0: As a result, they really do not have the innate strength which ought to have been there.
1: Inte kaadu meek andarki telisina vishayame cheppaka tappadu.
0: Not only this, there are other things too. You know them all right, but I would nevertheless like to tell them.
1: Towns lopala pedda pedda pattanam lopala ee gramamulo jarigeetvantivanta kuda untundayi. Ee chedda neeranta pravahistuntundayi. Drainage water.
0: Now here in big towns and cities, you know what happens? The drainage water, the sewage water that's taken out.
1: ఈ sewage water పోయేటువంటి సమయంలో ఆ కాలువకు పక్కలో అంత ఎక్కడ చూసినా కూరగాయలు పెడుతున్నారు.
0: Now on either side of these sewage lines you tend to plant these food giving vegetables.
1: దీనికి పంపులు పెట్టి ఈ వాటర్ అంతా దానికంతా కూడాను పోషింప చేస్తున్నారు.
0: Not only that, you install pumps and pump this water into these plants.
1: తద్వారా కూరగాయలు చాలా పెద్దదిగా రూపొందుతున్నాయి.
0: As a result you find that these vegetables present a wholesome picture, big ones.
1: ఈ చెడ్డ నీరు వల్ల పెరిగినటువంటి కూరగాయల వల్లనే చెడ్డ రోగాలు బయలుదేరుతున్నాయి.
0: But look at that. These vegetables have been grown and sustained by this sewage water. Thereby all these diseases.
1: నిజంగా పల్లెల వారికంటే పట్టణంలో ఉండేటువంటి వారికి ఎక్కువ రోగాలు.
0: Now, when you contrast the picture of a village and that of a city, the village folk have far less number of diseases than a town's folk people.
1: ఒక పరిశుద్ధమైన గాలి వారికి చిక్కటం లేదు.
0: Because those living in the cities and towns,
1: పరిశుద్ధమైన నీరు చిక్కటం లేదు.
0: They can't breathe pure air. They can't get pure water to drink.
1: పరిశుద్ధమైన పదార్థాలు చిక్కటం లేదు.
0: They can't get pure materials to eat.
1: వాటి రూపాలు మాత్రమే చూచి ఆకర్షిస్తున్నారు కానీ లోపల ఉన్న సారాన్ని చూచి వాళ్ళు ఏమాత్రం విచారించటం లేదు.
0: The external picture of what they get is certainly healthy, but what they can offer is something
1: undesirable.
0: Even these manure, the fertilizers that you give, are full of disadvantages.
1: తద్వారానే ఈ క్యాన్సర్స్ అని ఇంకా గుండె జబ్బులని ఇవన్నీ అధికమైపోతున్నాయి.
0: As a result, you find an increase in the number of cancer cases or heart complaints.
1: ఈనాటి వరకు ఈ క్యాన్సర్ కు ఏమిటి కారణం అనేటువంటిది ఇంతవరకు కనిపెట్టిన డాక్టర్స్ లేరు.
0: టు దిస్ డే, టు దిస్ మూమెంట్, దేర్ హస్ బీన్ నో డాక్టర్ హూ హస్ కమ్ అవుట్ విత్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ క్యాన్సర్.
1: అయితే దీనికి కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే ఈనాడు బాగా తెలుసుకోవచ్చు.
0: బట్ దెన్ ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్, వాట్స్ ద కాజ్ ఫర్ దిస్ క్యాన్సర్, దెన్ ఇట్ ఈస్ సంథింగ్ వర్త్ నోయింగ్.
1: ఒకరు చెప్తారు తమలపాకులు వేసుకోవటం వల్ల వస్తుండాలి.
0: Now somebody might say, because you eat betel leaf, you are getting cancer.
1: కొంతమంది బీడీలు సిగరెట్లు తాగటం వల్ల వస్తుంది అంటారు.
0: A few others say cancer is a direct result of smoking BDs and cigarettes.
1: ఇంకా కొంత వాతావరణం దోషం వల్ల వస్తుండాలి అంటున్నారు.
0: And some might say that the air around you is polluted, so you're getting cancer.
1: కొంతవరకు దీనికి క్యాన్సర్ కు సహాయకారులుగా ఉంటున్నాయి, కానీ క్యాన్సర్ రావడానికి కారణం మాత్రం కాదు.
0: Now all said and done, what you must understand is, to a limited extent, these factors might be contributing in a small way, but they are not the primary cause for cancer.
1: నిజంగా లోతుకు దిగి విచారిస్తే క్యాన్సర్ కంత మూల కారణం చక్కెర.
0: You go deeper into this issue and then you will come to this realization that the main cause for cancer is sugar.
1: కారణం ఏమిటంటే దీన్ని చక్కెరగా చేయటం లోపల అనేక కెమికల్స్ అంతా కలుపుతున్నారు.
0: The reason again is, in order to give it this commercial sugar, a lot of chemicals are added up in the process.
1: ఈ కెమికల్స్ లో బోన్స్ పౌడర్ కూడా కలుపుతున్నారు.
0: And in these chemicals, part of the chemicals added are the powder of the bones.
1: తద్వారా ఇది దేహంలో ఏ ప్రదేశమైనా చేరి ఒక విధమైనటువంటి బ్లాక్ తయారైపోతుంది.
0: And this content, as you take in sugar, might get lodged in any part of the body and create problems.
1: అక్కడ ఒక తెల్లటి ఒక రక్తంలో రెండు రకాలు ఉంటున్నాయి, ఎర్రటి రక్తము తెల్లటి రక్తము.
0: And then again, you have got these two types of corpuscles, the white and the red blood corpuscles.
1: ఈ వైట్ బ్లడ్ బ్లాక్ అవటం వల్ల అక్కడ క్యాన్సర్ తయారవుతుంది.
0: Now the white one gets clogged up, blocked at a certain point, and that's a spot for cancer.
1: దీనిని లుకోమా అని చెప్తూ వచ్చారు.
0: Now some people call it leukoma.
1: ఇది క్యాన్సర్ కు చాలా ప్రధానమైనటువంటి పదార్థం.
0: Now this leukoma is a primary ingredient assistant of this cancer.
1: ee padarthamulo ee sugar yokka chemical yokka dosham cheripothundadi.
0: Now in this leukoma, this primary disadvantage of the sugar, this chemical acts up.
1: ee naatu doctors cheppinattuga smoking chesina vaalliki ostundi, tamalapakalu vesukunna vaalliki tamalapakalu vesukokunda smoking cheyakunda unde vaalliki entha mandiki cancer raavatam ledu.
0: Now today the doctors say those who are eating betel leaf, those who smoke, they get cancer. But how many of the people around who eat betel leaf?
1: Kaadu kaadu.
0: Who smoke?
1: Kontha water lo mistake undi, kontha gaali lo untundali, konni padarthalo ivanni daniki sahayakaruluga untunnayi, penchutunnayi, kaani asalu pundu raavadaniki moola kaaranam chakkari.
0: But how many of these people are really free from cancer? So all this could not be the primary cause, water, air, polluted air and things like smoking.
1: Poorva kaalamulo ee chakkeraku inni makeup lu chesetunte vaadu kaadu, బెల్లం నుంచి పొడి చేసి ఆ దయని అనుభవించేవాడు, కనుక ఇలాంటి జబ్బులు ఎక్కడ కనిపించేటువంటివి కాదు.
0: దే కాన్ బి ద మెయిన్ కాజ్, షుగర్ ఇస్ ద మెయిన్ కాజ్. ఇన్ ది గుడ్ ఓల్డ్ టైమ్స్ షుగర్ ఇన్ వాట్ ఫార్మ్ వాజ్ ఇట్ బీయింగ్ ఈటెన్ ఆర్ పార్టేకెన్? నాట్ దిస్ ఆర్టిఫిషియల్ సింథసైజ్డ్ వన్, జాగరీ పౌడర్ హోల్సమ్ వన్ దట్ యూస్ టు బి టేకెన్ టు యాడ్ స్వీట్నెస్ టు ద డిష్ దట్ యూ వాంటెడ్ టు.
1: కానీ ఈనాడు ప్రతి పదార్థమునందు కూడా నువ్వు కల్పితమే, అంత కృత్రిమైనటువంటివి.
0: బట్ టుడే యూ ఫైండ్ దట్ దిస్ superficial means being adopted, artificial things coming in to everything that you eat.
1: ఇదేదో డబ్బును ప్రోగు చేసుకునే నిమిత్తమే ఇన్ని యుక్తులు పన్ని ఇన్ని రోగాలు అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: So all merely for the sake of minting money, people take to any number of such dubious ways, and the result is diseases gather.
1: అసలు మనిషి లేకపోతే ఈ డబ్బు ఎవరి కోసం?
0: Now the question is, if man himself were not to be existent, for whose sake is this money?
1: మనిషి ముఖ్యం కాని డబ్బా ముఖ్యము.
0: It is an individual or man who is important? Is it wealth or money?
1: ఎన్ని సంవత్సరం నుండినప్పటికీ ఎంత ధనం ఉండినప్పటికీ దీనిని మనిషి కాదు పోషించుకునేది.
0: Now you might be living long, you might have any amount of money. Who is going to foster? Who is going to experience, enjoy
1: this? నిజంగా ఆయు ప్రమాణమే అల్పంగా ఉంటుంటే ఈ ధనమును ఎవరు తీసుకోగలరు?
0: Now if your lifespan were to be limited and short, who's going to finally enjoy all this money?
1: మనకు మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఒక దివ్య మార్గాన్ని మనం అనుసరించాలి.
0: So try to adopt that means and that path wherein you really realize yourself, your goal.
1: ఎలాంటి చక్రవర్తులంతా తమ ధనమును వదిలిపెట్టిపోవటం లేదు.
0: Emperors, mighty ones, valorous ones, they have all gone leaving behind their wealth.
1: కనుకనే మనము నిజమైనటువంటిది ఒక లక్ష్యాన్ని మనం మర్చిపోకుండా దివ్యమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించుకోకుండా దేహాన్ని పోషించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో డోంట్ ఫర్గెట్ దట్ గోల్, డోంట్ ఫర్గెట్ దట్ యువర్ ఐడెంటిటీ లైస్ విత్ ద డివైన్ బీయింగ్, అండ్ దేర్బై ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ యువర్ బాడీ.
1: గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ అనేటువంటి వాడు ఉండేవాడు.
0: Now there was this Greek emperor called Alexander.
1: ఇతను అనేక పర్యాయములు భారతదేశం పేరు కొరకు దండెత్తి వచ్చాడు.
0: Now he was one who also made a conquest to this country on more than one occasion.
1: ఇతను మహా ధనవంతుడు.
0: And a man was extremely wealthy.
1: కానీ ఉన్న ధనముతో తృప్తి పడక ఇంకా ధనం కోసం ఇంకా రాజ్యమును పెంచుకోవాలని అనేక విధములా పాటుపడేవాడు.
0: But he was not satisfied with what he had. So he wanted to add more and more kingdoms to his own.
1: ఇది కూడాను మితిమీరి పోయింది.
0: Even this aspiration on his part, ambition, exceeded the limits.
1: ఒకనాడు భారతదేశం పైన వచ్చి భారతదేశం నుంచి అనేక సిరి సంపదలను తీసుకుని పోతున్నాడు.
0: So on one such occasion, he made a trip to India, Bharat, conquered, collected a lot of...
1: ఇతని అడ్డగించుటకై భారతీయులు కూడాను అనేక విధములుగా ఎదుర్కొన్నారు.
0: And with all that he could collect, he was on his way back. And he was being faced by the local people.
1: మార్గ మధ్యములో అతనికి ప్రమాదమైన జబ్బు వచ్చింది.
0: And on his way back, he suffered a great disorder.
1: ఇతను చక్రవర్తి కనుక అతనికి కావలసినంత మంది డాక్టర్స్ అంతా ఉండినారు వెంట.
0: Now he was an emperor, so there were any number of doctors in his entourage who could come to his assistance.
1: అందరూ వచ్చి పరీక్ష చేశారు.
0: All of them came and examined him.
1: కానీ చక్రవర్తికి కావలసినంత ధనం ఉంది, చక్రవర్తికి కావలసినంత మంది సిపాయిలు ఉంటున్నారు, చక్రవర్తికి కావలసినంత మంది డాక్టర్స్ అంతా ఉంటున్నారు.
0: Now this emperor had at his bidding any number of doctors, any number of sipais, orderlies who would only run if they were to get a command from him.
1: Doctors anta vachi atanni pariksha chesi cheyadam ye matram kuda veelu kadani andaru kantineer nimpukunnaru.
0: Now all the doctors came and one by one and all together examined him, and then they started shedding tears saying
1: this anta samayam lopala ee yokka Alexander ku satyam telisindi,
0: saying there's nothing that can be done and nobody can possibly do anything for him.
1: Inka nenu ee jagattunu vichipetti pothunnanu ani nirnayam chesukunnadu.
0: At that end point of his life, a great realization dawned on him.
1: Na jeevithakalamlo ee satyanni prajalaku telapakapoyinappudiki nenu maraninchina tarvathaina ee satyanni janulaku chaatali ani cheppi nirnayinchukunnadu.
0: This realization, what was it? He said, during my lifetime I did not realize it, but after my death this realization of mine should be proclaimed with all publicity to all people all around.
1: Mantrulu pilchadu.
0: So he summoned all his ministers.
1: Mantrulara, nenu inka konni kshanallo nee dehanni vadali pettunnanu.
0: Oh look here ministers, in a few seconds from now I am going to leave this body.
1: Aithe naa ishta prakaramu deeniki antyakriyalu jalapali annadu.
0: But as per my wishes you must perform the funeral rites.
1: తమ ఇష్ట ప్రకారమే జరుపుతామని వారు కూడా అంగీకరించారు.
0: We'll certainly do your bidding, O Lord, they said.
1: మీరు గ్రీక్ దేశానికి ఈ దేహాన్ని తీసుకుని వెళ్లి నా రెండు చేతులు ఇట్లా పైకి పెట్టి దేహాన్నంతా ఒక తెల్లటి బట్టతో చుట్టి ఈ రెండు చేతులకు మాత్రం ఎట్టి వస్త్రం కూడా చుట్టకూడదు అన్నాడు.
0: Then Alexander told them, after I die, you must transport my corpse, my body, the dead body, to Greece. And there, you must wrap the body in a cloth of white all around, except two parts. What are the two parts? The two hands of mine. And let those two hands of mine be raised up so that everybody can see.
1: అప్పుడు మంత్రి, స్వామి, మన పద్ధతికి విరుద్ధంగా ఉంటాది కదా, ప్రజలు ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఎందుకు రాజు చేతులు రెండు పైకి పెట్టారు, దీన్ని ఏమాత్రం కూడా నువ్వు మరుగు చేయలేదని చెప్పి ప్రశ్నించినప్పుడు ఏమి జవాబు చెప్పాలి అన్నారు.
0: But the minister said, but sir, this is against our custom and tradition. What are we going to answer the people if they were to ask us a question? Why are you doing thus, putting the hands of the king up like this?
1: అప్పుడు తాను ఆ కడపటి మాట చెప్పి కన్ను మూశాడు. ఏమని? గ్రీక్ చక్రవర్తి కోటీశ్వరుడు, కావలసినంత ధనం ఉంటుండాలి, కానీ తాను ఈ జగత్తును వదిలి పోయే సమయంలో ఒట్టి చేతులతో పోయినాడు, ఏమి నయా పైస కూడా తీసుకుని వెళ్ళలేదని జనానికి చాటమని చెప్పాడు.
0: And then Alexander uttered these last words of his before he breathed his last. What are these words? He said, here is the emperor of Greece, a mighty one and without a parallel, a mighty wealthy one and one who could ask for everything that he had. But what did he take at the end of his life? Nothing. He could not possibly take anything and he is going away barehanded thus. This is the message you must tell my countrymen.
1: Kanuka, మనము ఈ ధన నిమిత్తమై మన గుణమును, మన దేహాన్ని, మన ఆరోగ్యాన్ని ఈనాడు శిథిలం చేసుకుంటున్నాం.
0: సో వాట్ డు వి డు నౌ అగైన్స్ట్ దిస్? వాట్ ఇస్ దట్ వి ఫైండ్? ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ వెల్త్ వి ఆర్ లిటరలీ వేస్టింగ్ అండ్ ఫ్రిటరింగ్ అవే అవర్ టైం అండ్ ఎనర్జీస్.
1: కనుక ఈ ధనము కాదు మనకు ప్రధానము, మన ధనము గుణధనమే ప్రధానము.
0: ఇట్ ఈస్ నాట్ దిస్ మెటీరియల్ వెల్త్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, It is one's own good qualities, the gunas, which are real wealth. Without these attributes, the good qualities, wealth by itself cannot give you anything. It could only turn you bad.
1: Kanuka, wealth kante health chala mukhyamani chuchukovali.
0: So here again, rather than wealth, take care of your health. It has been said.
1: Ee health deni kosam antante vachina jeevithanni sarthakam gaavinchukune kosam.
0: And what for this health? So that you can fulfill what has been asked for.
1: Ee sarthakata emtinte mana swasthanamlo manam cheripovatam.
0: What is this fulfillment that you must seek? You get back to the destination from where you have come.
1: Yavudi mana swasthanam ante aatmane mana swasthanam.
0: What is our destination? Atma is the destination.
1: Adi cheriyanta varaku ee dehanni satkarmala cheta pavitramaina sevala cheta pavitramaina sadhana cheta sarthakam chesukovali.
0: Till such time as you reach this destination, spend your time, spend your body, spend all that you have in good deeds and doing good to others.
1: Kanukane itti aarogyamunu kaapade nimittamai మనము అక్కడక్కడ కొన్ని హాస్పిటల్ కూడాను స్థాపిస్తూ వచ్చాము.
0: సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్ వి హావ్ ఎస్టాబ్లిష్ హాస్పిటల్స్ హియర్ అండ్ దేర్.
1: అయితే స్వామి మెడికల్ చేత శక్తి చేత రోగాల నివారణ చేయించు కదా హాస్పిటల్ ఎందుకు స్థాపించాలి అని కొంతమందికి సందేహం రావచ్చు.
0: బట్ సమ్ మే బి అసెయిల్డ్ బై దిస్ డౌట్ బట్ హియర్ ఇస్ స్వామి హూ కెన్ క్యూర్ ఆల్ పీపుల్ ఆఫ్ దేర్ డిజీజెస్ త్రూ హిస్ ఓన్ పవర్ త్రూ హిస్ ఓన్ మిరకల్స్ వై దెన్ ఎస్టాబ్లిష్ దీస్ హాస్పిటల్స్.
1: యద్ భావం తద్భవతి అనగా కొంతమంది స్వామి పైన విశ్వాసంతో విభూతి తీసుకోవచ్చు కొంతమందికి మందులపైనే విశ్వాసం ఉంటుంది అలాంటి రోగులకు ఈ హాస్పిటల్ అవసరం.
0: వాట్ యూ ఫీల్ ఈజ్ నార్మలీ రిఫ్లెక్టెడ్ ఎక్స్టర్నలీ. దే మే బి సమ్ హూ వుడ్ హ్యావ్ ఇంప్లిసిట్ టోటల్ ఫెయిత్ ఇన్ ద విభూతి ఆఫ్ స్వామి పార్టేక్ ఆఫ్ ఇట్ అండ్ బీ క్యూర్డ్. బట్ దే మే బి సమ్ హూ వుడ్ హ్యావ్ ఇంటెన్స్ ఫెయిత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ మెడిసిన్ విచ్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఏ హాస్పిటల్.
1: అంతేకాకుండా ఏదో చిన్న చిన్న జబ్బులకంతా కూడాను ఈ పవిత్రమైన దీనికి కాలాన్ని దుర్వినియోగం చేయకుండా డాక్టర్స్ దగ్గర పోయి అది కూడా కొంత నివారణ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు.
0: బట్ దేర్ ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ మైట్ బి అఫ్లిక్టెడ్ విత్ మైనర్ ఎయిల్మెంట్స్ అండ్ డిసీజెస్ సో దే కుడ్ గో సీక్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ అండ్ రిలీవ్ దెమ్సెల్ఫ్స్.
1: ఇది ఎందుకోసం నియమించామంటే ఒక కోల్డ్ వచ్చింది ఓ సాయిబాబా నా కోల్డ్ నివారణ చేయి. ఈ కోల్డ్ను సాయిబాబాకు ప్రయత్నం కాపులు సాయిబాబా ఈ తుచ్చమైనటువంటి దానికోసము భగవంతుని ఎందుకు ప్రార్థించాలా? ఏదో డాక్టర్ నా కోల్డ్ వచ్చిందని డాక్టర్ ప్రార్థించుకో నివారణ చేసుకో.
0: సే ఫర్ ఇన్స్టెన్స్ యూ హ్యావ్ ఎ కోల్డ్ యూ హ్యావ్ ఎ కాఫ్ అండ్ ఇమీడియట్లీ యూ పుట్ యువర్ హ్యాండ్స్ అప్ ఇన్ ప్రేయర్ ఓ సాయిబాబా క్యూర్ మీ ఆఫ్ దిస్ కోల్డ్ క్యూర్ మీ ఆఫ్ దిస్ కాఫ్. ఇఫ్ ఆఫ్ దీస్ సీమింగ్లీ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ టోటలీ ఇర్రెలెవెంట్ థింగ్స్ యూ కీప్ ఆస్కింగ్ టు బి క్యూర్డ్
1: ఏ వృక్షాన్ని ఏ ఫలాన్ని కోరాలో ఆ ఫలాన్నే కోరాలి.
0: యూ కుడ్ గెట్ యువర్ సెల్ఫ్ రిలీఫ్ బై గోయింగ్ టు ఎ డాక్టర్. So you go to a tree, ask the tree of the fruit that it can possibly give you.
1: ఈ దైవమైన వృక్షం దగ్గర దివ్యమైనటువంటి భావాన్ని కోరండి.
0: That tree can give you a fruit. You ask of it what it can give you.
1: కల్ప వృక్షం దగ్గర పోయి కాపీ పొడి కోరటం ఎందుకు?
0: Like you look to God for things that he would give you, you should ask him for. The wish fulfilling tree, for instance. Go to it and you're asking for coffee powder. What's
1: that? ఈ చిన్న చిన్న విషయాలంతా కూడా దైవం వరకు తీసుకుని పోకుండా ఏదో మధ్య మార్గంలోనే నివారణ కావించుకునే నిమిత్తమై వాళ్ళకి హాస్పిటల్స్ కూడా స్థాపిస్తూ.
0: So for these small and trivial things, so that you really don't have to go and trouble God, you could as well go and see somebody who can come to your assistance.
1: ఈ హాస్పిటల్ ద్వారా ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా కొంచెం బోధిస్తూ రావాలి.
0: So through this medium again, through this medium of hospitals, one should get to know this spirituality aspect.
1: ఈ రెండింటికి ఒకదానికి ఒకటి సన్నిహిత సంబంధం కూడా చేసుకున్నాం.
0: అండ్ దేర్ ఈస్ సర్టన్లీ ఏ క్లోజ్ రిలెవెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అనేక మంది పల్లెల వారంతా ఉంటారు, వీరికి పాపం ఆరోగ్యం అంటే ఏమో తెలియదు, అనారోగ్యం వచ్చిన తర్వాతనే బాధపడుతుంటారు.
0: నో దేర్ ఆర్ మెనీ ఇన్నోసెంట్ విలేజ్ ఫోక్ దే డు నాట్ ఈవెన్ నో దట్ దే ఆర్ అప్ అగైన్స్ట్ ఏ డిజీజ్.
1: అలాంటి వారికంతా సహాయం చేసే నిమిత్తమై మేము పట్టణాల్లో హాస్పిటల్ పెట్టడం లేదు, పల్లెవి ఎందు మాత్రమే హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నాం.
0: Till these people come to grief. Now for the sake of such people, we have established hospitals not in towns and cities but on the outskirts or in villages and such other places.
1: కనుక అమాయకులైనటువంటి ప్రజలైనటువంటి పల్లెల వారికి ఈ సేవ చాలా అవసరం.
0: So these village folk who are innocent to the extreme have to be given this service.
1: వారు ఈ ఆరోగ్యం ఏంటిదో అనారోగ్యం ఎట్లా వచ్చిందో అని తెలియకోకుండా ఈ అనారోగ్యం మరింత పెంచుకునేటువంటి ప్రయత్నంతో వారు పూర్తి కూడా జీవితాన్ని కోల్పోతున్నారు.
0: Now there are many amongst these village folk who do not know the cause of the disease they are suffering from and in their ignorance they only go on increasing this disorder in them.
1: వాళ్ళు టెస్ట్ చేసి ఫలాన్ జబ్బులు చెప్పేటువంటి వాళ్ళు కూడా లేరు పాపం.
0: And there are not many and it's a pity there are not many who tell them that this is wrong with them.
1: పల్లె వాళ్ళకు డయాబెటిక్స్ ఉంటుంది కానీ వాళ్ళు పాయసము పరమాను ఇలాంటి తీపులంతా తిని ఇంకా మరింత అధికం చేసుకుని సడన్ గా జీవితాన్ని కోల్పోతున్నారు.
0: Nobody to examine them and tell them that this is their disease. Like they may have diabetes, but they've gone drinking payasam, a sweet dish, and gone increasing this disorder in them.
1: ఇప్పుడు వైట్ ఫీల్డ్ లోపల ఈ హాస్పిటల్ కట్టడం చేత ఈ చుట్టుపట్టు పల్లెల వారంతా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: Now, for instance, the hospital which has been established at Whitefield, those people in the nearby villages are really experiencing a great relief.
1: అంతా ఫ్రీ మెడిసిన్స్.
0: All our medicines are free.
1: ప్రతి ఒక్కటి కూడా వాళ్లకు ఏ విధమైనటువంటి వ్యయం కాకుండా సులభంగా లభిస్తుండాలి.
0: And whatever they want, they need not really expend any money. It is theirs for their asking.
1: కనుక ఈ హాస్పిటల్ లో సేవ చేసేటువంటి డాక్టర్స్ ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి.
0: సో సర్టన్లీ ఇట్ హాస్ టు బి సెడ్ అండ్ మెన్షన్ దట్ ద డాక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దీస్ హాస్పిటల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
1: ఈ బెంగళూరు హాస్పిటల్ లో ఈ రాజేశ్వరి కొడును చాలా శ్రమపడి పనిచేస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ హాస్పిటల్ ఇన్ బెంగళూరు వైట్ ఫీల్డ్ డాక్టర్ రాజేశ్వరి స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేర్స్ నో ఎఫర్ట్ వాట్స్ ఎవర్.
1: ఇంకా అంతేకాకుండా ఆమె సహచరులంతా ఉన్నారు, ఆమె కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ డాక్టర్స్ నర్సులు కూడా చాలా హృదయపూర్వకమైన సేవలు చేస్తున్నారు.
0: అండ్ దేర్ ఆర్ దోస్ అదర్స్ హర్ కలీగ్స్ నర్సెస్ అండ్ అదర్ డాక్టర్స్ హు ఆల్సో గివ్ హర్ ఎ హెల్పింగ్ హ్యాండ్ అండ్ విత్ లవ్ అండ్ అఫెక్షన్ దే ఆర్ రెండరింగ్ దిస్ సర్వీస్.
1: వీరంతా పరమ భక్తులు కనుక ఒక్క నయా పైసా కూడా ముట్టుకోవటం లేదు.
0: బికాస్ దీస్ పీపుల్ ఆర్ డివౌట్ డివోటీస్ దే డోంట్ చార్జ్ దే డోంట్ టేక్ ఈవెన్ ఎ సింగిల్ నయా పైసా.
1: ఇచ్చి పెట్టుకున్నటువంటి డాక్టర్స్ ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ కూడా లేరు.
0: There are no doctors who are being paid by us either here or there.
1: నిజంగా వారు ఒక సర్వీస్ ఇది స్వామి సేవగా భావించుకొని చేస్తున్నారు.
0: బికాస్ దే ఫీల్ దిస్ ఇస్ ద సర్వీస్ దే కెన్ డూ టు స్వామి.
1: ఉంటున్నారు ఇంకా శ్రీలంక నుంచి వచ్చారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, వీళ్ళందరూ కూడా ఒక త్యాగం చేసి ఒక సేవనే మాకు ప్రధానమైనటువంటి గమ్యం అనేటువంటి భావంతో వాళ్ళు చేస్తూ వస్తున్నారు.
0: దేర్ ఆర్ దోస్ లైక్ డాక్టర్ అల్రేజా అండ్ అదర్ డాక్టర్స్ హూ హావ్ కమ్ ఫ్రమ్ శ్రీలంక అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ వేరియస్ అదర్ ప్లేసెస్ హూ హావ్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ లవ్ అండ్ రిగార్డ్ ఫర్ ద ప్లేస్ అండ్ ఫర్ స్వామి అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్ మోటివేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్.
1: అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడ చేరుతున్నారు కనుక వీరికి కూడా కొన్ని కొన్ని సదుపాయాలుగా ఉంటుండాలనే ఉద్దేశంతోనే 100 బెడ్లు కూడా పెట్టి రేపు నవంబర్ లోపల పెద్ద హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము.
0: Because this is a place where people from far and near come to this place to seek relief, we are establishing a new hospital here with more than 100 beds before November.
1: Kevalam oka Andhra Pradesh nunde kaakunda nijanga ekkada kudunu lenetunte okka konni yantramulu teppinchi petti tadwara cancer ku gunde jabbu ku inka brain ku x-ray lu inka tagirinatunte vanni operation anni sadupayalato paatu rep November lo prarambhisthunnam.
0: We are also going in for a sophisticated set of equipment and instruments to carry out tests by way of detecting diseases like cancer, heart disorders, x-ray machines and various other super specializations. These facilities which are not normally available around. All this being done before November.
1: ఇది ప్రజాసేవా నిమిత్తమే కాకుండా డాక్టర్స్ కూడాను తరించే మార్గం కూడాను ఇది.
0: Now this is a medium wherein not merely it's a case of serving humanity at large. It's a medium where the doctors can realize themselves.
1: వైద్యులు సామాన్యమైన వారు కాదు, వైద్యో నారాయణ హరి, వీరు నారాయణ స్వరూపులు అని చెప్పవచ్చు.
0: నౌ దీస్ డాక్టర్స్ ఆర్ నో ఆర్డినరీ బీయింగ్స్. ఇట్ కుడ్ బి సెడ్ దట్ దే ఆర్ వెరీ మచ్ లైక్ నారాయణ హింసెల్ఫ్.
1: ఎందుకనగా ఇది ప్రాణాన్ని రక్షించేటువంటి యొక్క శక్తి వారి యొక్క హస్తంలో ఉంటుంటారు.
0: బికాస్ దే హ్యావ్ ఇన్ దేర్ హ్యాండ్స్ ద స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ టు క్యూర్ అండ్ సస్టైన్ ఏ బాడీ.
1: అయితే రాజేశ్వరి చెప్పినట్టుగా మా చేతులు మాత్రమే కాని పనిచేసేది స్వామి అన్నాడు. అయినప్పటికీ దిల్ మే రామ్ ఆత్మే కామ్, నీ హృదయంలో దైవత్వాన్ని చింతించుకుంటూ చేతులతో నీవు సేవలు చేస్తురా.
0: బట్ డాక్టర్ రాజేశ్వరి సెడ్ దట్ వి ఆర్ మియర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ స్వామీస్ హ్యాండ్స్ అండ్ స్వామి ఇస్ ద డివైన్ డాక్టర్. బట్ యాజ్ ఇట్ హస్ బీన్ సెడ్ అగైన్ యు హావ్ ద థాట్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యు అండ్ లెట్ యువర్ హ్యాండ్స్ డూ ద రెస్ట్ ఫర్ యు.
1: చేతులైనా నీ ఉంటే కదా స్వామి అయిన శక్తిని ఇస్తున్నాడు.
0: బికాస్ యూ హ్యావ్ ద మీడియం ఆఫ్ ద హ్యాండ్స్ Swami is also giving you the
1: chetulekapothe shakti nekkistadu,
0: giving you the strength and the capacity. If you didn't have the hands, how would God give you that?
1: Kanuka negative positive rendu kuda cherutunnayi.
0: So here is a case of the negative and positive coming together.
1: Kanuka doctors anta kudanu tyaga bhavamato ee sevalo palgoni jagattulo sadhyamainta varaku nu ee rogamu cheta maraninchetuvanti danini kontha varaku nu arikattadaniki prayatninchalani kudanu nenu aashisthunnanu.
0: So I am hoping that in this world, as the world goes today, the doctors should be motivated by the spirit of service and sacrifice, so that they can decrease and put an end to, if possible, cases of death on arise of ill health and where diseases take over.
1: Yetavata, Yenati Yokka, Vishyamulomanam Telskosnatvantidi, Okkati Matrame. ఆరోగ్యము అత్యవసరము. ఈ ఆరోగ్యం దేని నిమిత్తము? ఆత్మానంద నిమిత్తము. ఈ రెండింటినీ మాత్రం మీరు మార్చకూడదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. వాట్ ఇస్ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దట్ ఐ హవ్ బీన్ టాకింగ్ టు యు అబౌట్? ఫస్ట్లీ, హెల్త్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్. అండ్ సెకండ్ థింగ్, ఫర్ వాట్ సేక్, ఫర్ హూస్ సేక్, సో దట్ యు మైట్ ఎక్స్పీరియన్స్ ఆనంద ఆఫ్ ది ఆత్మ.
1: నిజంగా ఈ ఆత్మానందమును అనుభవించుకోలేనటువంటి ఆరోగ్యములు ఉండినా గాని ఇది ప్రయోజనం లేదు.
0: Now you might have health all right, but you can't experience this atmananda. What's use having that health?
1: Kevalam alanti atmanandana anubhinchukolenatunti aarogyavantulainatunti balavantulainatunti dehamlo elanti vante tindiki chetu bhoomiki baru.
0: Now such people who cannot experience this atmananda, nevertheless they have a good health. What type of people are they? It has been very well said that these people are those who tend to reduce the food content of the world, and they are merely a burden to the earth.
1: మనము గుర్తించాలి.
0: They are merely a burden to the earth.
1: నేను ఎవరు అనేటువంటి దాన్ని భావించుకోవాలి.
0: So try to understand who you are, your own reality.
1: నిన్ను నీవు తెలుసుకోనేటువంటి వాడు ఇంకా జగత్తులో ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If you can't understand who you are, what's the use of your staying, living in this world?
1: కనుక ఈ లౌకికము పారమార్థకము రెండును మీరు విభజించి మీరు అనుభవించడానికి ప్రయత్నించకండి. రెండింటినీ చేర్చి అన్నింటి ఎందుకు దైవత్వం ఉందనేటువంటి నిజమైన భావాన్ని మీరు పెంచుకోండి.
0: సో డోంట్ మేక్ ఎ డిస్టింక్షన్ నౌ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ దిస్ వరల్డ్ అండ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ వరల్డ్. ఇన్స్టెడ్ బ్రింగ్ ద టూ టుగెదర్ అండ్ రియలైజ్ దట్ యు హావ్ టు రియలైజ్ యువర్ ఓన్ ట్రూ నేచర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ ఆనంద.
1: మానవుని ఎందున్నటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: And what is given to man, try to further it, love.
1: ee sampishta bhavalu ye maatram kodanu manalo cherchukunnadu chuchukondi.
0: Don't give any room for this petty mindedness, narrow outlook.
1: Itarulu baadhinchakunda meeru poonukondi.
0: And try to conduct yourself in a way not to injure and harm others.
1: appude manavattam saarthakam avutundi.
0: Only then you'll be sanctifying yourself, your existence.

0: Many great people who think that they know the secret, they being unable to get round the illusion in this world, they have themselves disappeared from this world. Who are the great people who know this secret at all? Is there even one in this whole gathering who knows this secret?
1: పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనం ఈ సమావేశములు జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటం, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటము, ఇది పరిపాటైనటువంటి పొరపాటు.
0: పవిత్రాత్మ స్వరూపస్ మెంబర్స్ ఆఫ్ సేవాదళ్, వీఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. వీ గ్యాదర్ ఇన్ కాన్ఫరెన్సెస్ విత్ ఎ వ్యూ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్. వీ ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ దెమ్. వీ థింక్ దట్ వీఆర్ ఫైండింగ్ సొల్యూషన్స్ ఫర్ దెమ్. దేర్ ఆఫ్టర్ వీ ఆస్క్ అవర్ సెల్వ్స్, ఆర్ వీ ఫాలోయింగ్ ఇన్ ప్రాక్టీస్ ది సొల్యూషన్స్ దట్ వీ ఫైండ్ అండ్ ది ప్రిస్క్రిప్షన్స్ దట్ వీ మేక్ ఫర్ అవర్ సెల్వ్స్. దిస్ హెస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్, ఎ డిఫెక్ట్ విత్ అస్ ఇన్ డిస్కసింగ్ ఇన్ దిస్ మేనర్.
1: మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటాయి.
0: ఇన్ మ్యాన్స్ లైఫ్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ అన్ అప్రోప్రియేట్ రిలేషన్షిప్ అండ్ కనెక్షన్ బిట్వీన్ డిఫరెంట్ కంపోనెంట్స్ ఆఫ్ ది కమ్యూనిటీ దట్ లైఫ్ విల్ బికమ్ హ్యాపీ అండ్ లైఫ్ విల్ బికమ్ ప్లెజరబుల్.
1: సంఘమును విడిచి మానవులు ఒక్క క్షణమైన కూడా జీవించటకు సాధ్యం కాదు.
0: Man cannot live in isolation, isolated from the society, even for one moment.
1: కనుక అట్టి సంగమనందున్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన సల్పటము ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము.
0: సో ఇట్ ఈస్ ఎ గుడ్ పాత్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాత్ అండ్ ఎ యూస్ఫుల్ పాత్ టు రియలైజ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సొసైటీ విత్ విచ్ వీ ఆర్ కనెక్టెడ్ ఇంటిమేట్లీ అండ్ టు ఫైండ్ సొల్యూషన్స్ అండ్ సాల్వ్ సచ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్.
1: మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ ఇప్పుడు సమాజంతో ముడిపడి ఉంటుంటాయి.
0: Man's good and bad are inextricably tied up with the society of which he is a part.
1: Samajam manchidainappude manavudu manchiga pravartinchavachunu, samajam chedadainappudu manavudu padamargam patti deshamuniki haani kaligipovachunu.
0: It is only when the society is good that man can also be good and do good to his environment.
2: But if the society is bad, man can become bad and do harm to his environment.
1: కనుక మొట్టమొదట మనం సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైన మార్గం.
0: సో ది ప్రాపర్ పాత్ ఇస్ ఫర్ అస్ టు ఫైండ్ అవుట్ ది వేస్ ఇన్ విచ్ వీ కెన్ డూ సర్వీస్ టు ది సొసైటీ అండ్ త్రూ సర్వీస్ టు ది సొసైటీ వీ షుడ్ అక్వైర్ ది రైట్ పాత్ ఆఫ్ యాక్షన్ ఫర్ అవర్ సెల్ఫ్స్.
1: సమాజ సేవలో మనం ఉత్తీర్ణులగుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకుని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: For acquiring success in our attempt to do service to the society, the first step will be for us to acquire success in service to our own household in a limited manner.
1: తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి.
0: Before we can solve the problems of our household, we must first attempt to solve the problems of our individual self.
1: మనసునందు అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు.
0: A man who fills his mind with several problems, it will not be possible for him to do any service to the society.
1: ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు.
0: There is no other yoga, there is no other sadhana which is better than service to the society.
1: యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు.
0: The elders have told us and have defined yoga as one which consists in controlling one's own mind.
1: కానీ ఈ పవిత్రమైనటువంటి పదమునకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు.
0: But there are not people who have given the correct meaning and interpretation of this sacred word yoga.
1: చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికి సాధ్యం కానటువంటి పని.
0: టు కంట్రోల్ వన్స్ మైండ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ ఇండివిజువల్.
1: అనాది కాలం నుంచి ఈ పదమును మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కానీ దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు.
0: From time immemorial, we have been using these words and we have been explaining yoga as consisting of controlling one's mind. But from time immemorial, there has not been an individual whom we know who has put this into practice.
1: Anaga chittavruttulanu sakramainatunte margamlo pravesha pettatame arikattatam aneetunte arthanni manam gurtinchatam atyavasaram.
0: It is necessary that we should recognize the meaning that to put your mind along the right path is equivalent to controlling your mind.
1: Sankalpamu lekunda manavudu ee vidhamgaanu jeevinchutaku veelu kaadu.
0: Man cannot live without some kind of sankalpa or some kind of a desire.
1: Kaduga itti sankalpamunu arikattina tarvata vaani jeevitham vyartame kada.
0: But if you control all thoughts and all ideas, it means the life becomes useless.
1: కానీ సంకల్పములను సక్రమమైనటువంటి సంకల్పములుగా విచారం సలిపి దాని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజంలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థం.
0: The true meaning of this control is to say that you should channelize your thoughts and ideas, put them in the right direction and put them in such a manner that they will be of service to your society and your environment.
1: ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట.
0: ఫ్రమ్ మెనీ పాస్ట్ ఏజెస్ దిస్ వర్డ్ సర్వీస్ టు ద సొసైటీ హ్యాస్ బీన్ అకంపనీయింగ్ అస్ హ్యాస్ బీన్ కమింగ్ అలాంగ్ విత్ అస్ ఇన్ అవర్ లైవ్స్.
1: ఇది ఋషికులం నుంచి కూడాను ప్రారంభమైనటువంటిది.
0: దిస్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ది రిషీస్ అండ్ ఫ్రమ్ ది టైమ్ ది రిషీస్ హెల్డ్ దేర్ గ్యాదరింగ్స్.
1: ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమం నందు వాళ్ళు పాల్గొని తద్వారా ఋషుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి.
0: దోస్ వర్ ది గోల్డెన్ డేస్, దోస్ వర్ ది గుడ్ డేస్ వెన్ అరౌండ్ ఎ రిషి ఇన్ ది రిషికుల ఆర్ ఇన్ హిస్ ఆశ్రమ్ పీపుల్ ట్రై టు కంట్రోల్ దేర్ మైండ్స్ ఇన్ దిస్ మేనర్ బై ఛానలైజింగ్ దేర్ థాట్స్ అండ్ ఐడియాస్.
1: కానీ ఈనాడు రిషికులం అనేటువంటి దాంట్లో రుకారము పోయినది.
0: But today, in the words Rishikala, the sound Ra has disappeared.
1: అది రుకారం పోవటం చేత శికులం శికులం శికులం అయిపోయింది. అకడాతుడికి ఏమైంది? ఇస్కూలం ఇస్కూలు ఇస్కూలు అయిపోయింది. అదే ఈనాడు ఇస్కూల్ అనేటువంటిదిగా రుషికులం పెట్టుకుంటున్నారు.
0: What was the Rishikala? What was the gathering of the rishis? After removing this sound Ra, R, it has become Ishikula, Ishkula and it has become school today.
1: కనుక ఈ స్కూల్ యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు.
0: బట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్కూల్ యాజ్ వీ హావ్ టుడే ఇట్ డస్ నాట్ అప్లై టు అవర్ నోషన్ ఆఫ్ ఎ ఋషికుల.
1: ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరవు.
0: Today in the school, all kind of learning and education which we are getting relates intimately to the material world and to the material happiness and the world around us, but it is does not help us to do real service to the society.
1: కేవలం మనం సమాజమును దూరం చేసుకుని ఏదో ఘన కార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సంపుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతని.
0: To isolate ourselves from the society, to stand at a distance from the society and to think that we are doing something great, something important, this is wrong.
1: కనుక మొట్టమొదట మనం సమాజ సేవ యందు కొంతవరకును పాల్గొని తద్వారా మన దేశమునకు తగినటువంటి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రతలను మనము నెలకొల్పి తద్వారా మన యొక్క సున్నతమైనటువంటి యొక్క పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవాదల సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం.
0: టు రికగ్నైజ్ యాజ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సత్యసాయి సేవాదల్ టు పార్టిసిపేట్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది సొసైటీ అండ్ దేర్ బై డూయింగ్ గుడ్ టు అవర్ ఓన్ కంట్రీ అండ్ బి ఏబుల్ టు ఇంట్రడ్యూస్ అండ్ ఇన్ఫ్యూజ్ సేక్రెడ్ ఐడియల్స్ ఇన్ టు అవర్ థాట్స్ అండ్ ఇన్ అవర్ సర్వీస్ టు ది కంట్రీ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది సత్యసాయి సేవాదల్.
1: కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా మనకు ఫలితం లభించడానికి వీలు కాదు.
0: Without taking part and participating in service, even if you do different kinds of sadhana, you are not going to get any benefit out of it.
1: ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
0: అకార్డింగ్ టు ది కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ అకార్డింగ్ టు ది ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ వీ హావ్ బీన్ టోల్డ్ దట్ మదర్ ఫాదర్ అండ్ గెస్ట్ అండ్ టీచర్ దే స్టాండ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ గాడ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం సరిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నారు.
0: గాడ్లీ పీపుల్, పీపుల్ హూ ఆర్ సెయింట్లీ, సచ్ క్యారెక్టర్స్ వీ ఫైండ్ ఇన్ అవర్ పురాణాస్, ఇన్ అవర్ భాగవత అండ్ ఇన్ అవర్ భారత. సచ్ పర్సన్స్ హూ హ్యావ్ అబ్జర్వ్డ్ విత్ స్ట్రిక్ట్ అడ్హిరెన్స్ టు దిస్ స్టేయింగ్ అండ్ రిగార్డెడ్ మదర్ ఫాదర్ గెస్ట్ అండ్ టీచర్ యాజ్ గాడ్.
1: సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడా తాను ప్రబోధించాడు.
0: ఇన్ అవర్ ట్రెడిషన్ కృష్ణ హూ వాజ్ ది ఇన్కార్నేషన్ హూ హ్యాడ్ ఆల్ ది పవర్స్ యట్ హీ సర్వ్డ్ హిస్ టీచర్ సందీప అండ్ బై సర్వింగ్ హిస్ టీచర్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ దట్ ది టీచర్ స్టాండ్స్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ గాడ్.
1: మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ బాండ్ విత్ మెనీ డెట్స్.
1: అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సల్పటం అనేటువంటి కూడా ప్రధానమైన కర్తవ్యంగా కూడా మానవుడు గుర్తించాడు.
0: In order to discharge and liquidate such debts, man has to do service. Thereby he can liquidate the debts which he brings with him.
1: Rajasuya yagam salputunnatundi samayam lopala Krishnudu praveshinchi dharmaja ee Rajasuya yagamlo naakudunu emaina oka sevanu labhinchadaniki veelunda naaku edaina oka sevanu andinchamani koraadu.
0: When the Rajasuya yaga was being performed, Krishna came into the yaga and asked Dharmaja, who was the performer, can you give me a suitable service during this yaga?
1: అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పగా అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు.
0: Dharmaja then replied, yes, if you can tell me what is the appropriate kind of service which you can undertake, then I have no objection to give you that service.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యమును గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యములు నా డిగ్రీలు ఎలాంటివి? MA నా డిగ్రీ అన్నాడు.
0: Krishna then replied, you take cognizance of my abilities and of my power and of my training and I have a degree. The degree is an MA degree and taking cognizance of that, you give me work which is appropriate to my capacities.
1: Dharmaraju ki ee yokka palukulu em maatramo artham kaledu. Swami, ee MA degree lo yokka artham emti? Deeni yokka phalitam emti? Deeni ghanata emti ani prashninchadu.
0: Dharmaraja did not understand these words. Dharmaraja asked him in turn, what is this MA degree? What is the qualification? And what is it that you have acquired for this MA degree?
1: Yammanaga engilakulu yantaga ettiveyatamu engilakulu ettiveyatame na MA degree lo yokka lakshanam annadu.
0: Krishna explained that M stands for used leaves, leaves in which you have taken your food. A stands for removing the leaves in which you have taken your food. This is the meaning of my degree MA.
1: కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఇన్ దిస్ రాజసూయ యాగ కృష్ణ హూ ఈజ్ ఆల్ నోయింగ్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ హూ కెన్ డూ ఎనీ వర్క్ యట్ హీ అండర్టుక్ టు డూ దిస్ లిటిల్ మీన్ వర్క్ ఆఫ్ రిమూవింగ్ ది లీవ్స్ ఇన్ విచ్ పీపుల్ హ్యావ్ టేకెన్ దేర్ ఫుడ్.
1: అనగా దీని అంతరార్థం ఏమిటి? సేవయందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు.
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ కృష్ణ ఈస్ డెమోన్స్ట్రేటింగ్ అండ్ ప్రొక్లైమింగ్ టు ది వరల్డ్ దట్ దేర్ ఇస్ సో మచ్ సేక్రెడ్నెస్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ సర్వీస్.
1: సర్వశక్తిమయుడు అయినప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సారథిగా కూడా తాను కూర్చున్నాడు.
0: While being all powerful, while being capable of doing anything, yet he has undertaken to be a mere charioteer to Arjuna.
1: Seva anaga kevalam edo oka swalpamainatundi karyamani kani edo tuchyamainatundi pani ani kani manam bhavinchukovatam chala porapatu.
0: In the context of service, for us to think that some service, some kind of work is very simple, is very small or is very mean, that kind of attitude is wrong.
1: Nishkama sevane yogam ani kudumu pilipabadindi.
0: Service of which we do not seek the fruit, that kind of service, nishkama seva, service from which you do not want to get the fruit, that has been described as yoga.
1: Kanuka itti nishkama seva yendu manam palgoni తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందటం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: Man's primary duty is to participate in such service and not seek the fruits thereof and go nearer God. This is his duty.
1: ఒకానొక సమయమునందు శిష్యుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావు? అమ్మ, గోపాలుడితో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళ్తాను ఈనాడు అన్నాడు.
0: At one time, when Krishna was a child, he came to his mother and asked mother Yashoda in great hurry. Yashoda looked at him and said, "What is the matter? What do you want? Why are you in such a hurry?" Krishna replied that along with the cowherd boys, he would also like to go out and look after the cows with the cowherd boys.
1: అప్పుడు యశోదా చెంతకు చేర్చి, నాయన, పశువులు అరణ్యములో సంచరిస్తాయి. అనేక ముండు రాళ్లు పాపులు తేళ్లు ఇలాంటి పురుగులు ఉన్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి. అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది. రేపటి దినం నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్లవచ్చును వాటి వెంట అన్నది.
0: మదర్ కాల్ కృష్ణ అండ్ సెడ్, "Yes, the cows and the animals and the cattle, they generally go into the forest. The forest is full of thorns, full of stones and full of difficult paths. You cannot go into such a path. Tomorrow I will get you good shoes so that you may wear them and go into the forest along with the cowherd boys."
1: Amma, pasuvulu cheppulu vesukuntunnaya, avi vesukonappudu nenu matram enduku vesukovali ani prashninchadu Krishnudu.
0: Krishna asked the mother, "Mother, are the cattle wearing shoes? If the cattle are not wearing shoes, why should I wear shoes?"
1: అప్పుడు నాయన, అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి. కానీ మానవుని పాదములు ఈ యొక్క ముండను సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అనింది.
0: Mother replied, "Cattle are animals. They have the strength to bear and meet the thorns and the stones. But you are a human being. Your legs are not made to meet the thorns and the stones."
1: అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, "పశువులు యజమానులు. యజమానులు చెప్పులు వేసుకోకుండాప్పుడు నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి?" అని ప్రశ్నించాడు కృష్ణుడు.
0: Krishna asked the mother, "Mother, are the cattle wearing shoes? If the cattle are not wearing shoes, why should I wear shoes?"
1: అప్పుడు

0: made to meet the thorns and the stones.
1: అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు, యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపరిదారు కాచేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అని అన్నాడు.
0: కృష్ణ దెన్ రిప్లైడ్, ది క్యాటిల్ హూమ్ ఐఎమ్ గోయింగ్ టు టెండ్, దే ఆర్ ది మాస్టర్స్ అండ్ ఐఎమ్ ది సర్వెంట్ హూ హాస్ టు లుక్ ఆఫ్టర్ దీస్ మాస్టర్స్. వెన్ ది మాస్టర్స్ ఆర్ నాట్ వేరింగ్ షూస్, ఇస్ ఇట్ రైట్ దట్ ది సర్వెంట్ హూ హాస్ టు సర్వ్ దెమ్ వేర్ ది షూస్?
1: అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనం అనేటువంటి సత్యాన్ని కూడాను కృష్ణుడు నిరూపించాడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ కృష్ణ డెమోన్స్ట్రేటెడ్ అండ్ మెంట్ దట్ వీ షుడ్ నాట్ లుక్ అపాన్ దిస్ క్యాటిల్ యాజ్ అనిమల్స్, వీ షుడ్ లుక్ అపాన్ దిస్ క్యాటిల్ యాజ్ మదర్స్. ఇన్ అవర్ ట్రెడిషన్ ఎవ్రీ కౌ ఈస్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎ మదర్, దట్ కౌ ఈస్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎ మదర్, దట్ ఎర్త్ ఈస్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎ మదర్. దీస్ ఆర్ అవర్ ట్రెడిషన్స్ అండ్ కృష్ణ ఈస్ డెమోన్స్ట్రేటింగ్ దట్ వీ షుడ్ లుక్ అపాన్ ది కౌ యాజ్ ఎ మదర్ కౌ.
1: అంతే కాదు, సర్వజీవుల యొక్క ఏకత్వమును కూడా కృష్ణుడు ప్రబోధింపజేయటకై ఇట్టి ఏకాత్మ భావాన్ని కూడా నిరూపించాడు.
0: నాట్ ఓన్లీ దిస్, కృష్ణ వాంటెడ్ టు ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ ది వన్నెస్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ హీ వాస్ డెమోన్స్ట్రేటింగ్ ది వన్నెస్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్.
1: కనుక మనము కేవలము ఒక దైవ ఆరాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కానీ సాధనని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన సల్పేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటము చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం.
0: ఇట్ ఈస్ రాంగ్ ఫర్ అస్ టు థింక్ దట్ టు ప్రే టు గాడ్ అండ్ సర్వ్ గాడ్ ఈస్ ది ఓన్లీ రైట్ కైండ్ ఆఫ్ సర్వీస్. వీ షుడ్ రికగ్నైజ్ ది వన్నెస్ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్. సర్వీస్ టు ఆల్ లివింగ్ థింగ్స్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ టు సర్వీస్ టు గాడ్.
1: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క పరమాత్మను ఒక్క ఆకారంలో మనం ఆరాధించడము పరమాత్మకి మేము మనము అపకారం చేసిన వారమే అవుతాం కానీ పరమాత్మని యొక్క ఘనతను మనము చాలా తుచ్చపరిచినటువంటి వారమే అవుతామే కానీ దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము.
0: ది ఆల్ నోయింగ్ డివినిటీ, ది ఓమ్నిప్రెసెంట్ డివినిటీ, ది ఎవర్ పవర్ఫుల్ డివినిటీ, ఇఫ్ వి రిడ్యూస్ సచ్ అన్ ఆల్ నోయింగ్ డివినిటీ టు వన్ ఫార్మ్ అండ్ ఇఫ్ వి ప్రే టు హిమ్ ఇన్ వన్ ఫార్మ్, వీఆర్ డూయింగ్ ఇన్ జస్టిస్ టు దిస్ ఆల్ నోయింగ్ ఓమ్నిప్రెసెంట్ డివినిటీ.
1: కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should broaden our mind, we should broaden our thought, we should recognize God as being present everywhere, we should recognize him as being present not in one single form but in every living thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కార్యములో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్టు మనకు వెంటాడవచ్చును.
0: When we participate in such sacred work of service, we may get several obstructions and obstacles.
1: కాని అట్టి బాధలకు కాని, అట్టి నిందల నిష్ఠూరములకు కాని, అట్టి దుఃఖములకు కాని మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి.
0: We should never yield to such obstacles. We should never yield to abuses and harms that may come in our way. We must keep a firm objective and we should move forward unhesitatingly with that firm objective.
1: ఏకేశ్వరోపాసన సల్పినటువంటి చేతని మహమ్మదును మక్కా నుంచి కూడాను తరివివేశారు.
0: Because of steadfastly sticking to one objective, Muhammad has been driven out of Makkah.
1: Sarvabhuta daya karunanu lokamunaku pracharam cheyatam chetane Christunaku silaku kottaru.
0: Because Christ taught to the whole world the recognition of all living beings and showing compassion to all living beings, Christ was crucified on a cross.
1: Kanuka manamu pavitramainatundi karyamlo palgonnatundi variki aneka rakamainatundi kashtamulu ventaadutustuntai kani manam danni lakshyam cheyakuddu ee naadu kaakapothe repaina kuda nu kooli poi raali poi kaali poiyetundi deyaniki manam e maatram kuda nu lakshyam cheyakunda mana yokka divya lakshyanni maatrame drushti endulchukoni daivaanugrahamulaku taginatundi prayatnamunu manam paatu padali.
0: While participating in sacred work, we should never care for the troubles and the obstacles that come in a bodily sense to us. We should not care for the comfort of the body. We should keep the divine objective of service in our mind and we should follow this, earn the grace of the Lord.
1: కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడాను అత్యవసరం.
0: To promote such programs and to keep ourselves within this channel, within this path, certain disciplinary rules are necessary.
1: కనుక అట్టి నిబంధనలను

0: ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకమైనటువంటి ఉచ్చారణ సలుపుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము.
1: బై అక్సెప్టింగ్ సచ్ రెగ్యులేషన్స్ అండ్ బై పుటింగ్ డౌన్ సచ్ రెగ్యులేషన్స్ ఫర్ అవర్ వర్క్ అండ్ ఫర్ ది వర్క్ ఇన్ విచ్ వీ విష్ టు పార్టిసిపేట్ మియర్లీ బై అక్సెప్టింగ్ రెగ్యులేషన్స్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ టుడే వీఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ అవర్ ఆబ్జెక్టివ్.
0: ఈ సేవ ప్రధానమైనటువంటి సాధనగా మనం భావించి ఈ సేవలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించడము సేవాదళ సభ్యులకు చాలా అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ దట్ మెంబర్స్ ఆఫ్ ద సేవాదళ్ షుడ్ రికగ్నైజ్ దిస్ సీక్రెట్ టాస్క్ ఆఫ్ సర్వీస్ యాజ్ అ సాధన. దిస్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ దర్ యాటిట్యూడ్.
0: మనం సేవలు చేయుచున్నటువంటి సమయం నందు తన తృప్తి నిమిత్తమే తాను సేవలు చేయుచున్నట్టుగా భావించక సేవ అందుకునేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంతృప్తిని మాత్రమే మనం లక్ష్యం ఉంచుకుని సేవ చేయటము ఉత్తమమైనటువంటి సేవ.
1: While doing service, it is not enough if you have satisfaction of yourself. You should bear in mind that the person who is receiving this service from you should be satisfied.
0: తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కాని లేక అనానుకూలమైనా జరుగుతున్నావా అనేటువంటి యొక్క దీన్ని మొట్టమొదట మనం విచారణ సల్పాలి.
1: You must first try and understand, try and interrogate yourself if by your service you are causing any inconvenience or any harm or any hurt to others.
0: Satyasai seva sabjuleka antarathanni kontavarku kudunu pracharam chesi tadwara hrudayamunu vikshampa chesukuneetundi oka prayatnamlo palgonatam chala pradhanamainatundi sadhana.
1: The members of the Satya Sai Seva Dal should promulgate and propagate the ideals of Satya Sai Seva and thus they should broaden their own minds.
0: Kevalam manavulaku maatrame seva selpatam aneetundi sevaga kaaneradu sarva jeevulaku kudunu avasaramainatundi samayamlo seva cheyatam athyavasaram.
1: To serve only human beings cannot be called complete service. To be able to serve even all other living beings will also be called service.
0: Eesvara sarva bhutanam సర్వభూతములు ఎందుకు ఈశ్వరత్వమే ఉన్నదనే సత్యాన్ని కూడా మొట్టమొదట మీరు విశ్వసించాలి.
1: ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్. యు మస్ట్ ఫస్ట్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ థింగ్.
0: అట్టి పవిత్రమైనటువంటి భావం మీ హృదయం నందు స్థిరపడినప్పుడే మీ సేవకుడును సార్థకం కాగలదు. కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్టల నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు.
1: It's only when such faith is firmly implanted in your mind that Ishvara is present in every living thing that your service will become fruitful and that you will attain salvation with your service. But if you do not have such faith, any service that you may render is not going to be fruitful.
0: Kanuka mottamota aatmavishwasanni balaparchukondi.
1: In the first instance, strengthen confidence in your own self.
0: Appude neevu andukovalsinatundi aanandaniki arhudu avutavu.
1: It is only then that you will deserve the happiness that you wish to get.
0: అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖమును ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పూనుకుంటావు.
1: In such a blissful state, in such a happy state, you will not mind any difficulties that you may get. You will be prepared to sacrifice even if you are in some difficulty.
0: ఎప్పుడు త్యాగమునకు నీవు పూనుకొంటివో ఆత్మానందం నీకు లభిస్తుంది.
1: When you are prepared for sacrifice, then you will get happiness and bliss.
0: దీనిని పురస్కరించుకొని వేదమునందు నకర్మణ అనప్రజే అధనేన త్యాగేనికే అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: This is why in Vedas it has been said, if you want to reach the immortal state, you can do so and reach a state which cannot be reached by any other method but by sacrifice.
0: Vinaya videyata tyagamu ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి సేవకు.
1: ఫర్ ఎ మెంబర్ ఆఫ్ సేవాదల్ ఫర్ ఎ సేవక దేర్ ఆర్ సర్టన్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమిలిటీ ది క్వాలిటీ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ సాక్రిఫైస్. దీస్ త్రీ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ వన్ హూ వాంట్ టు డూ సర్వీస్.
0: కనుక మనం త్యాగం చేయక మనం సేవలో పాల్గొనటం చేత కేవలము మనం ఒక విధమైనటువంటి సేవకు విరుద్ధమైనటువంటి యొక్క ఫలితమని అందుకోవడానికి సంసిద్ధమవుతాం.
1: If you are not prepared to sacrifice and yet you want to participate in service, then the fruit that you will get will not be consonant with the service that you do.
0: సేవాదళ సభ్యులకు 6 మాసములు ట్రైనింగ్ అయినా ఉండాలి అని చెప్పని నీటి రిపోర్ట్ లోపల నిర్ణయం చేశారు.
1: In the report that has been presented to you, it has been stated that members of Sevadal should have training at least for a period of 3 months.
0: Kani idi ye training etti training ye vidhamaina training manam andinchali anetundi dani nirnayam cheskoledu.
1: but it has not been explicitly stated or decided what is this kind of training and what is the training that you should get in these 3 months.
0: ఇంతే కాక కేవలం సేవాదళ సభ్యులకు మాత్రమే ట్రైనింగ్ అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. సేవాదళం యొక్క లీడర్స్ కూడా ట్రైనింగ్ పెట్టినప్పుడే సభ్యులు చక్కని మార్గంలో పడతారు.
1: Not only this, it has been stated that members of Sevadal should get training. That is not enough. Even the leaders of these members of Sevadal should also get the training. It is only then that the training aspect will be completed.
0: Sevadal yokka adhikarulaku yetti trainingu lenatunte variga undinappudu Sevadal yokka sabhyulaku ye reethiga varini control cheyadaniki kani varini arigettadaniki kani veelavutundo anetuvanti manam yochinchukovali.
1: When the leaders of Sevadal have not had any training, how can such untrained leaders control and lead the members of Sevadal is a matter which we have to give some attention to.
0: Atti taribidu lenatunte varu nayakulu kavatam chethane mana Bharat desham ee gatiki vachindi.
1: Because such untrained people have become leaders and are leading in different spheres, our country Bharat has come to this pitiable state.
0: కనుకనే మొట్టమొదట ఏ యొక్క సంఘమునకు కాని ఏ యొక్క సమాజమునకు కాని లీడర్గా ఉండవలసినటువంటి వాడు ట్రైనింగ్ లోపల తరబేది పొందినటువంటి వాడే అనగా దాంట్లో సార్థకత అందుకున్నటువంటి వాడే దీనికి నాయకుడిగా ఉండటం లోపల మనం పూనుకోవాలి. తప్ప నాయకులుగా ఉండేటువంటి వారు ట్రైనింగ్ లేకుండా పోవటం చేత అలాంటి వారు విరమించుకోవటం చాలా మంచిది.
1: For any association, for any group of people, or for any community, one who wants to become a leader and lead that group of people, he must first be trained. If he is not trained, how can he lead the people if he does not learn and have the training himself?
0: ఈ లీడర్స్ అనేటువంటి వారు ఏ రీతిగా ఉంటున్నారంటే వెనక నుంచి పుష్ చేయకూడదు, ముందు నుంచి నడిచి చూపించాలి.
1: Such leaders, the leaders will be correct people who should not push people from behind. They should move forward and lead the others behind them.
0: Indulo oka chinna udaharananga kuda meeku hechirinchadaniki nenu santoshapadutunnanu.
1: I am feeling happy to give you an example and to caution you in this regard.
0: Oka school lopala oka vidyarthiki 8 mandi 10 mandi guruvuluga untuntaru.
1: In a school, for a given student, normally there will be about 7 or 8 teachers.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల వారికి అధికారిగా ఉంటుంటారు.
1: Each teacher will be proficient in one subject of his own choice.
0: లెక్కల టీచర్ వస్తాడు, తాను ఏదో బోర్డులో రాస్తాడు, దీనికి కూడటమో తీసివేయటమో హెచ్చించటమో భాగించటమో చేయమని చెప్పని ఆజ్ఞాపిస్తాడు.
1: The teacher who teaches mathematics, he goes to the board and he writes some figures and he asks the student either to add, subtract, divide or multiply.
0: ఇంక ఏదో భూగోళ శాస్త్రజ్ఞుడు వస్తుంటాడు, ఒక గ్లోబుని తీసుకుంటాడు, ఒక కర్ర పట్టుకుని వారికి చూపిస్తూ వారికి టీచ్ చేస్తుంటాడు.
1: Another teacher, a teacher of geography, he will bring a globe, he will bring a pointer and he will point at various parts of the globe and he will try to teach the geography.
0: ఈ గ్లోబ్ లోపల ఒక్క క్షణం లోపల అమెరికా నుంచి రష్యాకు, రష్యా నుంచి చైనాకు, చైనాకు నుంచి ఇండియాకు మార్పు చూపిస్తాడు.
1: On this globe, the teacher, in one moment, he will move from Russia to America, from America to China, and from China to Japan in one moment.
0: ఇంకా హిస్టరీ టీచర్ వస్తాడు, బుక్ పట్టుకుంటాడు, అనేక రకములుగా అర్థం కానటువంటివన్నీ వ్యర్థంగా పోగుతుంటాడు.
1: Next will be a teacher of history. He will hold a book and he will keep on reading things which have no meaning at all and he will continue to make statements which are meaningless.
0: ఇది రకంగా అనేక సబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్స్పెరిమెంట్లు జరపటము లేక దాంట్లో ల్యాబొరేటరీ లేకపోవటము ఎన్నో రకములుగా వాళ్ళకు టీచ్ చేయటం జరుగుతూ ఉంటుంటాయి.
1: In this manner, different teachers who are proficient in different subjects, they will be coming into the class and they will be doing some experiments or demonstrations. This is the kind of teaching which they will be doing.
0: Inka ee 20 teacher lopala oka drill teacher kuda untuntadu.
1: Among such teachers, there is usually also one teacher who is a drill master.
0: Athane em chestadu 1 2 3.
1: This drill teacher will come into the class and will make the boys move their limbs by saying 1 2 3 and so on.
0: Kaduku taru chesi ee pillalaku chupistuntadu mana satya sai yokka samasthali endu ee drill teacher vanti variga tayar kavali.
1: What
0: vaaru chesi chupinchinatvanti yokka deeriga varu roopandinchinappude mana yokka samasthalu mana yokka aashayalu kudunu ee jagattuku andinchi sevalu salpinatvanti varam avutam.
1: What we should note here is that the drill teacher performs the drill and demonstrates to the students how they should do the drill. our Sathya Sai Sevadal members and leaders should be like the drill teacher. They should do and they should show by an example what the followers have to do.
0: ఈనాడు మన సంస్థలు ఎందుకు అలాంటి వారు కొంతమంది ఉంటున్నారు.
1: In our organization, even today, there are people like that.
0: కానీ కొంతమంది కేవలము చేయి చేయమని చెప్పడం మాత్రమే కానీ చేసేటువంటి వారు తక్కువగా ఉంటున్నారు.
1: But certain others, many others, they only tell others, do this, do that, but they never do it themselves.
0: కనుక అట్టివారు ఈనాడైనప్పుడు కొంత మార్పు తెప్పించుకుని వారు చేసి చూపించేటువంటి యొక్క పరిస్థితిని కూడాను మన సంస్థ లోపల ప్రకటిస్తారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: I am hoping that such persons will bring about a change in themselves and will in future learn to do it themselves and demonstrate to others what to do by doing it themselves.
0: అలాంటి రీతిగా మన యొక్క సంస్థని యందు అభివృద్ధి గాంచినప్పుడే మన ఆశయాలను కూడాను మనం కండారా చూచి హృదయంతో అనుభవించి ఆనందించడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: It is only when such ideas percolate into our organization that we will be able to see and enjoy and feel happy at the ideals of our organization being properly practiced and propagated.
0: మన యొక్క సమావేశంలో అనేక నిర్ణయాలు మనం చేస్తున్నాము, కానీ ఈ నిర్ణయాలు మన యొక్క ఆచరణలో మనం పెడుతున్నామా అనేటువంటి దానికి ఎవరి హృదయానికి వారి యొక్క సాక్షిగా నిలచాలి.
1: In our meetings and in our conferences, we are coming to several decisions. We are taking several decisions. Are we putting such decisions into practice? This is a matter which each one has to decide for himself by using his own conscience.
0: ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు. చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
1: This is not something which can be described by words. One can use 100,000 words, but to do is only one thing.
0: కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగును నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి.
1: Instead of uttering 100,000 words and paining your tongue, it is much better to fructify your own life by doing one good thing.
0: ఆధ్యాత్మిక యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్.
1: Spiritual path is not consisting of making speeches on a platform. Spiritual path is one of actual practice.
0: అలాంటి కేవలము భాషను సర్పటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి.
1: Because this has been reduced to mere platform speeches, our country, the spiritual aspects in our country have been at a very low level.
0: మన దేశమునందు కాని ఇతర దేశమునందు కాని నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడాను మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పటమే కాని దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడాను సంసిద్ధంగా ఉండటం లేదు.
1: It is not as if either in this country or in other countries there are no leaders, there are no books, there are no teachers. There are plenty of leaders, there are plenty of books, there are plenty of teachers. In that context, if we ask ourselves, why is it that in spite of the existence of all these things, we have not reached our objective? The answer to such a question is, we are simply talking, we are not putting things into practice.
0: ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూచినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూచినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే, కానీ ఎవరికి నాయకులు, ఎవరి గురువులు, ఎవరికి లీడర్స్ చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
1: Anyone whom we may come across, he wants to become a guru. Everyone whom we come across, he wants to become a leader. Everyone is a leader, everyone is a guru, but nobody seems to think, whom are we to lead? Where are the people to lead if everyone becomes a leader?
0: నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు.
1: టుడే వన్ ఇస్ ఎ స్టూడెంట్ అండ్ ఎ డిసైపుల్, టుమారో హీ బికమ్స్ ఎ టీచర్ అండ్ ఎ గురు.
0: అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది.
1: Because the number of such gurus has become excessively large, there is nothing left what we can truly call a guru.
0: దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సంస్థలందు అట్టి రీతి లోపల మనం ఏమాత్రం కూడా కొంతవరకు ప్రయత్నములు సల్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరము కూడా సేవకులుగానే ఉండేటువంటి ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇన్ అవర్ సత్యసాయి ఆర్గనైజేషన్, డూ నాట్ అటెంప్ట్ టు బికమ్ సచ్ లీడర్స్ అండ్ సచ్ టీచర్స్. మేక్ ఎ ఫర్మ్ డిటర్మినేషన్ దట్ యు వుడ్ రాదర్ ఫాలో అండ్ బి ఎ మెంబర్ దాన్ బికమ్ ఎ లీడర్ ఆర్ ఎ గురు ఆఫ్ దట్ టైప్.
0: జీవితమంతా కూడా నువ్వు సేవకుడిగా ఉన్నటువంటి వాడే సరి అయిన నాయకుడు.
1: వన్ హూ రిమైన్స్ ఎ సర్వెంట్ అండ్ హూ టేక్స్ సర్వీస్ ఆల్ హిస్ లైఫ్, హీ ఈస్ ది రైట్ కైండ్ ఆఫ్ లీడర్.
0: జీవితమంతా కింకరుడుగా ఉన్నటువంటి వాడే సరి అయిన శంకరుడు.
1: One who spends all his life as a kinkara, he really is a true sankara.
0: కనుక మనము నిజమైనటువంటి యొక్క స్థితిని మనం గుర్తించుకొని మనము సేవకులుగానే నిరంతరము ఉంటుండి లోకానికి సేవ చేయటం చేత సర్వ ఈశ్వరత్వాన్ని కూడా మనం సేవించినటువంటి వారం అయిపోతాం.
1: If we recognize the true meaning, if we recognize the true state of affairs, and if we spend all our life in service and remain as servants, then we will be able to recognize the presence of Ishvara in every living thing by doing service.
0: Aneka mandi nannu adugutuntaru, swami ki secretary untunnada, lekapothe swami ki inkevaina assistant untunnada, post anta evaru chustuntuntaru, swami ki evaina sahayakariga undetunte vaaru evaraina untuntara ani antuntaru.
1: Many people ask me, has Swami got a secretary? Has Swami got an assistant? Who is looking after all the mail and the post which Swami gets? Has he got any kind of assistance or help?
0: Evariki secretary kavali, secret unnatundi vaadiki secretary kavali, naaku secret ledu, kanuka naaku secretary anavasaram.
1: Who wants a secretary? One who has got some secrets to look after, he wants a secretary. I have no secret to look after, I do not want a secretary.
0: Na jeevithamanta kuda nenu meeku sevakulaga undetunte paristhithulo naaku aanandanga untuntadi.
1: My whole life consists in being of service to you. That gives me happiness.
0: Adi ee nijaveinatunte aishwaryattam.
1: That is the true aspect of Ishvara.
0: Sarveshwarya swaroopude Ishwarudu.
1: The one who is embodiment of all forms of affluence and wealth, he is Ishvara.
0: Kaluku ye pani ayina kodanu nenu swayangane chestuntanu, nenu swayangane chustuntanu, swayangane danni anubhavistuntanu.
1: Any kind of work, I do it myself. I look after all work myself. I enjoy it and I participate in that work by myself.
0: అందువలన మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన అనేక మంది మెసేజ్ అందించబడినటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను.
1: This is the reason why when many people ask me to give a message, I merely tell them my life is my message.
0: Oka chinna udaharanam meeku cheppavachunu meeku telisinaatundi vishayam ee chinna karyamu ee oka auditorium lo cheyavalsinappatikini ee vyaktiki ee room ivvali aneetundi vishayam ainappatikini ee nimishamlo ee karyakramam prarambhinchali aneetundi kodanu edo kontha mandanta kodanu karyadhipathulanta untunnaru meeru chestunnaru ani cheppi meeru bhavinchukovachunu. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపుత్రుడిగా ఉంటున్నాను.
1: ఐ కెన్ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ దిస్ ఆడిటోరియం ఈవెన్ ఎ స్మాల్ వర్క్ హ్యాస్ టు బి అటెండెడ్ టు ఆర్ సమ్ విజిటర్ హ్యాస్ టు బి గివెన్ ఎ రూమ్ ఆర్ సమ్ వెరీ స్మాల్ థింగ్ హ్యాస్ టు బి డన్ ఆల్దో దర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ విత్ ది ఆర్గనైజేషన్ అండ్ హూ హ్యావ్ టు డూ దిస్ వర్క్ యట్ ఐ గివ్ దెమ్ ఇన్స్ట్రక్షన్ వాట్ టు డూ వెన్ టు డూ అండ్ ఎట్ వాట్ టైమ్ వాట్ స్మాల్ థింగ్ హ్యాస్ టు బి డన్ యట్ ఇట్ అపియర్స్ టు అదర్స్ యాజ్ ఇఫ్ మెనీ పర్సన్స్ కనెక్టెడ్ విత్ ది ఆర్గనైజేషన్ ఆర్ డూయింగ్ ది small things, announcing the time, the program, or giving a room. I remain only as a witness, as if I have nothing to do with it. Yet, every small thing is done by me. This is the reason why I am eternally happy and in bliss.
0: మనం కర్మలు ఆచరించినప్పుడే మన శక్తిని వృథాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటాది.
1: It is only when we do work, when we participate in work without wasting our strength and our power that we feel happy.
0: Manasikanga kaani sharirikanga kaani manam taginatundi pani manam cheyali. Laziness is rest and dust annaru. Realization is the best and rest.
1: Either mentally or physically we must always be active, we must do work. Laziness is rest and dust.
0: Kanuka manam leziliga tayaru kaakudadu. మనం నిరంతరం కూడాను కర్మయోగంలో వచ్చినటువంటి కాయాన్ని ధరించినాము కనుక ఈ కర్మక్షేత్రం లోపల కర్మను ఆచరించేటువంటి దాంట్లోనే మన కాయాన్ని వినియోగపరచుకోవాలి.
1: We should not turn out to be lazy people. We are born in karma yoga. We are born in the field of work. We should therefore devote all our time and all our energy in doing work.
0: దీనిని పురస్కరించుకునికే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు.
1: It is in this context it has been said that this body is for the benefit of all others.
0: కనుక అట్టి పవిత్రమైన మానవ జన్మ మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవల యందు పాల్గొనక కాలం వృతాపరచుకొని కేవలము కొన్ని రకమైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థం గావించుకోవటానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరి అయినటువంటి మార్గం కానేరు.
1: While such sacred human birth has been given to us, without participating in sacred work, to waste time and to abuse the privilege of this human birth that has been given to us, this cannot be the right conduct for the members of the Satya Sai organizations.
0: Kalame sarvam kalamunu vrutaparichitama mana jeevitame vrutha aipothundi.
1: Time is everything. If we waste time, we will be wasting our entire life.
0: కనుక మనం కాలమును వృతాపరచుకునేటువంటి కర్మల యందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదళం యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరుచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం.
1: So that we may not waste time, so that we may not waste the life that has been given to us in doing work which means wasting time, we have given, created these Satya Sai Seva Dal so that they may participate in useful work.
0: Prema swarupulara Seva Dala sabhyulu aneka rakamainaatundi sevalu chestunnaru. Kontha mandi groupulaga tayarai aspatrulukanta velli anaga patient ga kaadu rogulnu nivarparchi rogulaku kontha varaku nu ఉపకారం చేసి వారికి సేవలు తెలిపేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపస్ వేసుకుంటున్నారు.
1: పవిత్రాత్మ స్వరూపస్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ ఆర్ డూయింగ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. ఫర్ ఇన్స్టెన్స్ దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్. దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్ నాట్ యాజ్ పేషెంట్స్ బట్ టు సర్వ్ ది పేషెంట్స్ ఇన్ ది హాస్పిటల్స్. యాజ్ గ్రూప్స్ అండ్ యాజ్ ఇండివిజువల్స్ దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్.
0: అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి సేవాదల సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్ కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి.
1: Such members of Sevadal who undertake this kind of work as a group in a camp, sometimes they take fruits or they take sweets and take them and give to the patients in the hospital.
0: కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును కానీ నా దృష్టిలో అది అంత సరైనటువంటిది కాదని నా అర్థం.
1: You may feel that this is a right kind of service, but in my view, this is not a right kind of service.
0: కారణం ఏమనగా ఈ యొక్క పలములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్ కు సరి అయినటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ని విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్ కు డయాబెటిక్ గా ఉంటుంటే మనం పండు కొండపై ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం.
1: The reason for this is whatever fruits or sweets or whatever medicines you supply to the patients, they should be given only after consulting and after the approval of the doctor concerned is obtained. Without that, if you give sweets, for example, to a patient who is a diabetic, when you give sweets to him, it is going to cause harm to him and not good to him.
0: Kanuka aa hospitallo unnatundi doctor lu yokka permission teeskoni anumatini teeskoni variki edaina avasaram vaste వారు ఏమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పనులు మాత్రమే ఫలములు మాత్రమే మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం.
1: సో ఇట్ ఈస్ నెసెసరీ దట్ యు షుడ్ కన్సల్ట్ ది డాక్టర్ అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది డాక్టర్ ఓన్లీ ఫర్ సచ్ పేషెంట్స్ హు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ వాట్ హెస్ బిన్ ప్రిస్క్రైబ్ ఫర్ దెమ్ అండ్ ఇఫ్ ఈస్ అనేబుల్ టు డూ సో దెన్ యూ కెన్ ఫిల్ ది గ్యాప్ అండ్ సప్లై ది ఫ్రూట్ ఆర్ ది మెడిసిన్. ది కన్సల్టేషన్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఇంతే కాక ఈ సేవాదళం నందు అనేక మంది విద్యార్థులు అధికారులు డాక్టర్స్ లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు.
1: నాట్ ఓన్లీ దిస్ ఇన్ సేవాదల్ దేర్ ఆర్ మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్. దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ దేర్ ఆర్ మెనీ టీచర్స్ దేర్ ఆర్ మెనీ డాక్టర్స్ హు ఆర్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ.
0: ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాదళంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు.
1: దేర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ షుడ్ కమ్యూనికేట్ టు ది మెంబర్స్ ఆఫ్ సేవాదళ్. These professionals, whether they are teachers or lawyers, doctors or students, they should not participate in what we call the strikes.
0: ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆ ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసిందంటే రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం.
1: If the doctors are on strike, such doctors who are members of Sevadal should make a determination to replace these doctors who are on strike, should go to the hospital and should attend to the patients exactly at that time. On the other hand, if you also join the strike, we would be causing considerable harm to the patients.
0: అందువలన మన సేవాదళం యొక్క సభ్యులు కూడాను కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడాను కొంత ట్రైనింగ్ కావడం అత్యవసరం.
1: In this context, for some members of Sevadal, it is necessary that they should acquire training in first aid.
0: నర్సులు లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులే అందులో ప్రవేశించి వారికి సేవలు సరిపోయేటువంటి ఇంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: When nurses and such other staff who are engaged in giving help to the patients are on strike, the members of Sevadal should be trained and should be prepared to take the place and to give help to the patients.
0: ee naadu desha paristhiti meeku teliyinatundi kaadu sweepers kudanu strike chestuntaru kaani sweepers strike cheyatam valla road anta kudanu aneka rakamulu ga ainatundi yokka malinyam cheri untuntadi alanti samayam lopala manamu deenini రోడ్లు కూడా శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇన్ ది కంట్రీ టుడే. వి ఫైండ్ దట్ స్వీపర్స్ గో ఆన్ స్ట్రైక్. వెన్ స్వీపర్స్ గో ఆన్ స్ట్రైక్ గార్బేజ్ అక్యూములేట్స్ ఆన్ ది రోడ్ అండ్ ది రోడ్ బికమ్స్ అన్యూజబుల్. అండర్ సచ్ కండిషన్స్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ షుడ్ బి ప్రిపేర్ టు గో ఆన్ ది రోడ్, రిమూవ్ ది గార్బేజ్ అండ్ క్లీన్ ది రోడ్.
0: ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం.
1: బై క్లీనింగ్ దిస్ డర్ట్ అండ్ బై క్లీనింగ్ ది గార్బేజ్ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు హావ్ గివెన్ సమ్ క్లీన్ అట్మాస్ఫియర్ టు పీపుల్.
0: కనుక మనం ఇలాంటి సమాజములకు అవసరమైనటువంటి అన్నింటి ఎందుకు కూడాను మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: We should be prepared in this manner to participate in all work which gives comfort and happiness to the society.
0: Kevalam sadhana campulani kaani kevalam oka vidhamainatundi nagara sankirtanalani kaani badanlu meditationalani kaani ivu maatrame kaadu sadhana ee yokka chinna chinna karyamulu samajamuniki upakaram chesetundi prathi chinna karyamu kudanu pradhanamainatundi sadhana gaane manam visheshinchali.
1: We should not think that to go into a camp or to do bhajan or to do meditation is the only kind of sadhana. Even this service to fellow beings under conditions of distress, that is also a part of sadhana.
0: Vishwamantayikunu visheshami swarupam.
1: The whole world is a manifestation of the Lord.
0: Kanuka vyaktulaku chesinatvanti seva shakti smayudainatvanti yokka ishwarunu kudanu andutundi.
1: So such service you do to the individuals is service to the Lord.
0: సర్వులు ఎందుకు కూడా ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ యూ టు రికగ్నైజ్ దట్ ది లార్డ్ ఈశ్వర ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ యూ షుడ్ షేప్ యువర్ కాండక్ట్ ఇన్ దట్ కాంటెక్స్ట్.
0: ఎట్టి సమయం కూడాను సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడా ఒకరికొకరి విరుద్ధమైనటువంటి భావంలో వారు ఎందుకు చెలరేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ conflict between members of the Satya Sai Sevadal should never arise.
0: Andarukudunu anyonyamainatundi yokka anuragamto koodi aadi aneka rakamainatundi karyakramam lopala meeru palgonali.
1: They should all conduct themselves in harmony. There should be no conflict between them in any work which they do.
0: Kanuka andarukudunu okka talli biddaluga meeru bhavinchukovali.
1: You should regard yourselves, all of yourselves, as children of one mother.
0: Manuni yokka sodaratvanni daiva pitruttvanni meeru anubhavimpa cheyali.
1: You should experience and promulgate brotherhood of man and fatherhood of God.
0: Kani indulo brotherhood anetundi dantlo kodanu kontha bhedamulu raavachunu alantri lekunda aatma bhavamlone meer andaru okkate anetundi yokka satyanni kodanu meer telusukovatam athyavasaram.
1: Even in this aspect of brotherhood there may be some difference of opinion when the word is used like that, but you should recognize that this brotherhood applies in the sense of atma or in the sense of self.
0: Kanuka itti pavitramainatundi bhavamulu mee yandu అభివృద్ధి గావించుకున్నటువంటి సమయం నుండి మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది తప్ప పవిత్ర భావములు లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యంలో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినటువంటి వారం అవుతాం.
1: It is only when you promote such sacred ideas, when you do all the work that you do with such sacred aspect and promulgate the ideals, that you will be able to give the ideal atmosphere to the environment. On the other hand, if you do not accept these ideals and if you do not work as one body, as one group, then you will only be demonstrating the individual ego in you to the rest of the world.
0: మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనము ఏమాత్రం అర్హులం కాము.
1: So long as there is ego left in you, you do not deserve to have bliss or happiness.
0: అహంకారం మన పతనానికే మనకు రాజబాటగా ఏర్పడుతుంది.
1: Ego is the royal path for your downfall.
0: మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది.
1: The wild elephant takes the dust with its own leg and puts it right on its head.
0: కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు.
1: People with ego are like a wild elephant.
0: తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధుడిగా ఉంటుంటాడు.
1: Like the elephant, the mad elephant, which puts the dirt on its own head, the person with ego puts his own faults on his own head.
0: సేవాదల సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరం.
1: Members of Sevadal, there is one other thing which we should recognize clearly.
0: మనకు ఐదు ఇంద్రియములు ఉంటున్నవి.
1: We have got five organs.
0: శబ్ద స్పర్శ రూప రస గంధములని.
1: These are the five organs of sense, that is of touch, of vision, of hearing.
0: అందులో మనకు ప్రత్యక్ష గోచరమయ్యేటువంటి అంత చూడటము, పలకటము, వినటము, వాసన చూడటము, స్వర్శకర్చన కలిగించటము.
1: In this, what we fully recognize is to be able to see, is to be able to hear, is to be able to touch, and is to be able to smell, and is to be able to have taste.
0: కానీ ఈ పంచేంద్రియములో రెండు మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి.
1: But in these five sense organs, there are two organs which have a cover, which are kept covered.
0: కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత.
1: One is the lid which covers the eye and the other is the mouth which can be closed.
0: మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి గాని మూత లేదు.
1: Neither the nose, nor the ear, nor the skin which feels the touch has got a cover.
0: ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
1: It is necessary for us to understand the inner meaning of why God has provided a cover for the eye and for the mouth.
0: కన్ను తెరిచి అనేక రకమైనటువంటి చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూచినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనసుతో అనేక రకమైనటువంటి దోషాన్ని అభివృద్ధి పరచుకుంటుంది.
1: The eye, when it is open, looks at many things, and merely by looking at many attractive things, the task is not completed. That vision has to go into your mind, and the mind begins to work, and then only the action begins completed.
0: Inka noru techinanta matram ooruko undadu, taalam vesina gaani pagalagottukoni palukutuntadi ee noru.
1: Mouth is never silent. Even if you want to close the mouth and put a lock on it, yet the mouth wants to go on chattering one thing and another.
0: కనుక ఇందులో ఉన్నటువంటి ఏంటి, దృష్టి దోషము, వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకున్నామని దీనికి రెండింటికి మూత పెట్టాడు భగవంతుడు.
1: What is the meaning of this? The meaning of this is bad vision and bad talk. These are very bad things. God said, let me put a lid on bad vision and bad talk.
0: Kanuka meeru idi bhagavat varaprasadanga meeru andukoni cheddanu chuttam lopala meeru ee kannunu viniyogaparchakandi.
1: You should regard this lid as a gift of God, and so do not use your eye to look at bad things.
0: Chedda choopunu mee kannulaku cherchakandi.
1: Do not have impure vision on your eyes.
0: Chedda palakulu mee naalukuto palakakandi.
1: Do not utter bad words and harsh words with your mouth.
0: Karaka meeru seva chesetunte mee samayamunnandu mudu maduramainatunte yokka palakulato mee sevanu prarambhinchali.
1: So when you do service, you must begin your service with sweet and soft words.
0: కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి.
1: When you begin service, when you want to do service, do not undertake to utter harsh words and hurt the minds of other people whom you are going to serve.
0: కనుక నీ కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమిరా అన్న.
1: This is why it has been said, not much harm is done if you slip, if your leg slips. But if you slip by the tongue, if your tongue slips, then you straight away move into hell.
0: కనుక ఇతర హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండడు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి.
1: if you hurt another person, if you hurt the heart or mind of another person, there is no doctor in this world who can cure the hurt you have caused to the heart of another person. And you will have to cure it only by experiencing the consequence of your karma. So, do not use harsh words and hurt another man.
0: కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ ఎన్ ఇన్ఎస్కేపబుల్ ట్రూత్ దట్ వాట్ వీ డూ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ దాట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు అస్. సో డూ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ గుడ్.
0: కానీ సత్యసాయి సంస్థలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సంస్థలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సంస్థల ఎందుకును మనం సేవలు సల్పేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి.
1: If you really want to justify your belonging to an organization like the Satya Sai organization, you should give up the narrow idea that you belong to one Satya Sai organization. All service organizations have the same ideal, and you should broaden your ideal, and you should be prepared to do service and under all conditions.
0: Sankuchita bhavamunu dooramu netti సమాన భావమును అభివృద్ధి భావించుకుని ప్రతి సమాజమునందు కూడాను మనకు ఏ మతము ఏ కులము ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటుని ఒక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: Push away all narrow ideas, accept broad ideals, and be prepared to do service. Service without distinction of caste, of creed and color. You must be prepared to do service without any such narrow distinction.
0: వారములకు ఒక పర్యాయమైనా లేక రెండు పర్యాయములైనా మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కాని చర్చలు కాని మసీదులు కాని మీరు పోయి చూచి దాన్ని పరిశుద్ధం చేయడానికి కూడా మీరు పూనుకోండి.
1: Once a week or twice a week, maybe in your village or in a neighboring village, and it does not matter whether it is a temple or a mosque or a church. Undertake the task of visiting the temple, the mosque or the church and cleaning the place once a week or twice a week.
0: Ante kaadu, aa temples daggara, aa masjidul daggara, aa churchal daggara evaraina konchi baadapadutundeetundi vaaru unte vaariki taginatundi sevanu kuda meeru andinchi tagina sahayamu kuda chese daniki meeru punukovali.
1: Not only that, either at the temple or at the mosque or at the church, if you find people who are suffering and who are in need of some help and service, you must be prepared and ready to give them the help and the service.
0: Konni chinna chinna pallalaku meeru velli aa asubhrutato munigi unnatundi aa pallavarini pilchi meeru aa yokka subhraparchadaniki punukunnappudu aa pallavaru kuda meeto cheri aa gramamu shuddhaparchukoni chakkani aarogyanga anubhavinchadaniki aanandinchadaniki kuda manam taginatundi protsahanni andinchali.
1: When you visit unclean villages, then you will find that the villagers themselves, when they find that you are cleaning their village, they would come forward and join you. When they join you, you must be prepared to give them cleanliness and to give them the happiness and pleasure of living a clean life.
0: ఇలాంటి సేవా కార్యములందు మీరు పవిత్రమైనటువంటి యొక్క సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహమునకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: In such service and in the sacred task of undertaking this kind of service, I am hoping and I bless that you will earn the grace of God and that you will earn the love of God. I bless you and I will bring this discourse to a close. Govinda.

0: You were listening to a drama entitled Namdev, performed by the Balvikas and youth from Maharashtra on the 10th of July 2003.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
3: ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रविष्टुं च परंतप
4: ओ परंतप
3: ई वाक्यमु साधकुनि पारमार्थिक क्रम विकासमनु चक्कगा चित्रिंचुतू वच्चिंदि.
4: दिस sentence, Gnatum Drastuncha Tatvena Praveshtancha Parantapa, clearly and picturesquely describes the different stages in the process of the way that a sadhaka has to follow.
3: Bhakti Yogamulo Mumuchinaku Jivasyamulo ప్రధానమైన సోపానములుగా నిరూపిస్తూ వచ్చింది.
4: ఇన్ ది భక్తి యోగ, ది యోగ ఆఫ్ డివోషన్, దిస్ హెస్ బీన్ షోన్ ఫర్ ది పర్సన్ హూ ఈస్ సీయింగ్ లిబరేషన్.
3: జ్ఞాతుం అనగా శాస్త్రం గురుద్వారను లేక ఏ మహనీయుల యొక్క వాక్యము చేతను, ఏ గ్రంథ పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
4: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ the word of the teacher or by any other process.
3: Kirti sravanam chetanu pachanam chetanu bhagavantudu unnadu anetunte vishayanni matrame visheshistadu sadhakudu.
4: Sadhaka comes to believe either by listening to the word of the teacher or by reading the scriptures that there is God.
3: Unnadu bhagavantudu anetunte vishayanni తెలుసుకుంటున్నంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
4: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక డస్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్.
3: ఇది కేవలము ప్రాథమిక స్థానం.
4: దిస్ ఈస్ ఓన్లీ ఎ బేసిక్ ఆర్ ది ప్రైమరీ స్టేజ్.
3: ఇది ద్వైత తత్వం.
4: దిస్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యువలిజం.
3: దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి నుండడు.
4: బై మియర్లీ దిస్ సాధక వుడ్ నాట్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
3: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణ సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
4: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ సాధక.
3: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు,
4: by merely pining for it or aspiring for it, he is not going to see.
3: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
4: Continuously he has to develop the aspiration to see.
3: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
4: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్, హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ టు హ్యావ్ ఎ డైరెక్ట్ లుక్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్.
3: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
4: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
3: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు, కౌబాయ్.
4: There was a cowboy.
3: ఇతను స్థితి యందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
4: By circumstances he was in a difficult situation, but in his aspiration to see God he had intense desire.
3: అదే గ్రామములో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు.
4: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్స్ టు ఆడియన్స్.
3: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
4: ఫర్ దిస్ కౌ హెర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూఅవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్, బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
3: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
4: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
3: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టంను నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
4: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him, and he is prepared to accept anything that is given as naivedyam or offering to him, and he was repeatedly describing this.
3: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
4: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
3: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయడానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
4: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
3: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనంకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
4: దిస్ కవర్డ్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
3: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
4: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హి క్యారీడ్ ఫర్ హిస్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హి యూజ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
3: తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదా మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగా మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
4: She began praying and singing this song. Oh, dark Lord, you ride on a white kite, I am told. You please come and partake this particular eatable.
3: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
4: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
3: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా ప్రతపించాడు. నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
4: He suffered from extreme anguish that he has not been able to sing properly, therefore he has not been able to get the Lord who responds to a prayer.
3: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
4: He practiced singing and he thought that he would be able to just...
3: బలహీనుడై అరణ్యానికి చేరాడు పసులను తోలుకొని.
4: Weak as he was physically, he reached the forest.
3: ఆకలి వేసింది.
4: He was feeling extremely hungry.
3: భగవంతునికి అర్పితము గావించకుండా భోజించటం తనకు ఇష్టం కాలేదు.
4: He was not prepared to take without offering it to the Lord.
3: తాను ప్రాక్టీస్ చేసుకున్నటువంటి యొక్క రాగములు, తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
4: In the most melodious way that the Swami said, he prayed to the Lord, asking the Lord to come down and partake that drink which he had just brought for him.
3: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
4: There was perfect harmony in the feeling, in the tone, tune and in the content and in the song and Narayana descended.
3: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
4: How did he appear before him? He appeared in the form of a Brahmin.
3: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
4: This cowherd boy questioned him, may I know who you are please? Are you a traveler here?
3: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
4: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హింసెల్ఫ్, యువర్ ప్రేయర్ ఫర్ మీ దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
3: అప్పుడు నారాయణ గానం ఇష్టం కదా అనుకుని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
4: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్, హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్, సెడ్ దట్ you don't conform to the description given by the pandit, therefore I don't accept you as Narayana.
3: ఆ బాబనకి చెప్పాడు, నల్లని ముఖములో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనికి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
4: This particular cowherd boy సాధక, he just said that pandit described Narayana as the one who is dark, wearing a white mark on the forehead and riding a white kite would be coming, but it doesn't seem to be true. So here you can see that whatever he heard as description, he wanted to experience by sight.
3: Kani bhagavantunaku pratyekamainatundi oka swaroopam anetundi ledi,
4: but God does not have a specific form as such.
3: సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద, అనేక నేత్రములతో, అనేక హస్తములతో, అనేక శిరస్సులతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకు తాను సిద్ధమై ఉంటాడు.
4: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫీట్, బట్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అండ్ సాటిస్ఫై ద డివోటీ హూ ఇస్ ఆస్పైరింగ్, హీ టేక్స్ వాట్ ఎవర్ ఫారం హీ హస్ బీన్ ప్రేయర్ ఫర్.
3: ఇది భక్తుని యొక్క భావస్వరూపమే కాని భగవంతుని యొక్క నిజ స్వరూపము కాదు.
4: దిస్ ఇస్ నాట్ ద ట్రూ ఫారం ఆఫ్ గాడ్, బట్ ఇట్ ఇస్ ఓన్లీ ఫారం విచ్ హస్ బీన్ ఆస్పైర్డ్ అండ్ డిజైర్డ్ ఫర్ ద డివోటీ.
3: భగవంతుడు భావప్రియుడు కనుక ఈ భావమును పురస్కరించుకుని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
4: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన్.
3: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
4: గాడ్ బీయింగ్ ద వన్ హూ ప్లీజెస్ ద డివోటీస్ హీ టుక్ ద ఫారం ఆఫ్ విష్ణు టు సాటిస్ఫై దిస్ కౌహర్డ్ బాయ్.
3: విన్నాను, కన్నాను, కాని అతనితో చేరేది ఎట్లా అని ఈ పసలు కాపరి యోచిస్తూ వచ్చాడు.
4: ద నెక్స్ట్ థాట్ దట్ దిస్ కౌహర్డ్ బాయ్ గాట్ వాస్ ఐ హర్డ్ ఐ సా, హౌ టు రీచ్ హిమ్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ హీ వాస్.
3: విన్నంత మాత్రమున తృప్తి కలుగుడు సాధకుడు.
4: బై మియర్లీ లిజనింగ్ ఏ సాధక వుడ్ నాట్ బి సాటిస్ఫైడ్.
3: కన్నంత మాత్రమున ఇతనికి తృప్తి కలగదు సాధకుడు.
4: హీ డజంట్ గెట్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ బై మియర్లీ హ్యావింగ్ ఎ విజన్ ఆఫ్ హిమ్.
3: అతనితో చేరాలి,
4: హీ హాస్ టు గెట్ మర్జ్డ్ ఇన్ టు హిమ్.
3: అప్పుడే ఈ సాధకునికి పరమానందం.
4: దెన్ ఓన్లీ హీ వుడ్ గెట్ ఏ సాధక వుడ్ గెట్ ప్లీజ్.
3: దర్శనమిచ్చాడు, నారాయణుడు అంతర్ధానమయ్యాడు.
4: నారాయణ దేవ్ దర్శన్ అండ్ దెన్ హీ డిసపియర్డ్.
3: అదే చిత్రమును హృదయమునందు చిత్రించుకుని పసలికాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతిస్తూ వచ్చాడు.
4: హీ పిక్చర్ ది ఫార్మ్ ఆఫ్ నారాయణ యాజ్ హీ సా ఇన్ హిస్ ఓన్ హార్ట్ అండ్ దిస్ కవర్డ్ బార్ రీచ్డ్ హోమ్. హీ కంటిన్యూస్లీ బిగాన్ ఎంక్వైరింగ్ అండ్ థింకింగ్ యాజ్ టు హౌ టు రీచ్.
3: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను, గురువుల చేతను, అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్లా ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతం.
4: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
3: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
4: ఏ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
3: ఏది చేసినా, ఏది చూచినా, ఏది విన్నా, ఏది తలచినా ఆ చిత్రమునంది తాను తాదాత్మ్య భావాన్ని పొందాలి.
4: వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ థింగ్స్, వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ లిజన్స్, హీ హాస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
3: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
4: ద థింగ్ విచ్ హీ హాస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
3: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
4: The form of imagination should become a form of feeling.
3: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడాను పరిణమిస్తుంది.
4: This will transform itself into a real experience.
3: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధిగాంచి ఒకనొక దినమునకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
4: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హీ విల్ హ్యావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
3: కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
4: నాట్ మియర్లీ విల్ హీ గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూ హీ హాస్ ఆస్పైర్డ్ టు సీ, బట్ హీ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్,
3: నాట్ ఫేస్ టు ఫేస్.
4: హీ విల్ హ్యావ్ టు హీ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
3: ee vidhanga daivamato yada reetiga pratyakshanga maatato maatu maatato maatu ee vidhanga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
4: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
3: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti chekurchadu.
4: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
3: Atanni cherali,
4: he wants to reach him, merge in him.
3: Vinnanu, chuchinanu, kani atanni pondali.
4: I have heard, I have seen, but I should reach him.
3: ఈ చూడటం మాత్రమే ద్రష్టుం చ.
4: ద్రష్టుం రెఫర్స్ టు సీయింగ్.
3: ఇంకా ప్రవేశం కావాలి.
4: ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రవేశం.
3: అతన్ని ఏ రీతిగా చేరడం?
4: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
3: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమనే అనేటువంటి ఒక భావము ద్రష్టంతో ఏర్పడిపోయింది.
4: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
3: పూర్వ జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
4: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్ అండ్ హీ సెపరేట్.
3: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
4: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
3: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
4: వాట్ ఈస్ ది వే టు గెట్ ది ఫీలింగ్ దట్ మైసెల్ఫ్ అండ్ లార్డ్ ఆర్ వన్ అండ్ ద సేమ్?
3: దీనికి సాధకుడు యోచిస్తాడు.
4: సాధక థింక్స్ అబౌట్ దిస్.
3: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి,
4: ఏదో
3: అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
4: ఏదర్ ఐ షుడ్ గెట్ మెర్జ్డ్ ఇన్ టు హిమ్ ఆర్ ఐ షుడ్ బికమ్ వన్ విత్ మీ, దెన్ ఓన్లీ దేర్ విల్ బి యూనిటీ.
3: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
4: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
3: సముద్రములో ఐక్యమైన తర్వాత ఈ నది యొక్క రూపనామ రుచులంతా కోల్పోయి కేవలము సముద్రం యొక్క రూపమే, సముద్రం యొక్క నామమే, సముద్రం యొక్క రుచిని పొందుతుంది.
4: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
3: కనుకనే భగవంతునిలో నేను లీనం కావాలంటే భగవంతుని భావమే నాలో ఉండాలి, భగవంతుని చర్యలే నాలో ఉంటుండాలి, భగవంతుని యొక్క భావములే నాలో ఉంటుండాలి, సర్వము భగవత్మయం కావాలి అని తాదాత్మ భావన పొందుతాడు.
4: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
3: అతని గుణగణములే నాలో అభివృద్ధి కావాలి.
4: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
3: అతని విశాల హృదయమే నాలో ఉండాలి.
4: His broad-mindedness should become a part of me.
3: అతని యందు ఉన్నటువంటి స్వార్థరహితమైనటువంటి భావం నాలో ఉండాలి.
4: The selfless feeling which dominates the Lord should become a part of me.
3: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamaipovali.
4: When you get the feeling I and you are one, there should be unity of feeling.
3: Kanukane ee oka bhavamulu nimittamai taanu

0: అనేక విధములుగా కూడా పోరాటం జరుపుతాడు.
1: ఫర్ గెటింగ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ హీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్.
0: ఈ పోరాటంతో ఏనాటికైనా ఒకనాటికి ఇతను అభీష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
1: హీ కంటిన్యూస్లీ ట్రైస్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హీ ఈస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
0: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
1: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
0: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
1: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ ద ప్లేస్ ఆఫ్ ద స్పాట్ ఫ్రమ్ వేర్
0: హోమ్ల నిమిత్తమై తాను అనేక విధములుగా కూడా పోరాటం జరుపుతాడు.
1: ఫర్ గెటింగ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ హీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్.
0: ఈ పోరాటంతో ఏనాటికైనా

0: సత్యము పూర్తి అవుతుంది.
1: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ దే రీచ్ ద ప్లేస్ ఆఫ్ ద స్పాట్ ఫ్రమ్ వేర్ దే హావ్ కమ్ ది ఫుల్ఫిల్మెంట్ విల్ బి దేర్.
0: లౌకిక జగత్తులో మనం ఒక విషయాన్ని చక్కగా విచారిద్దాం.
1: ఇన్ ది సెక్యులర్ లైఫ్ వీ కెన్ సీ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ క్లియర్లీ.
0: మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి.
1: సడన్ మ్యాంగో ఫ్రూట్స్ మే బి దేర్ విచ్ యూ లైక్ ఇమెన్స్లీ.
0: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది, అభిరుచిగా ఉంటుంటుంది.
1: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం, ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యు మే లైక్ వెరీ మచ్.
0: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
1: యు కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ that particular brand which you like has come to bazaar.
0: Vinta ane oka vidhamainatundi aanandam vastundi.
1: The moment you hear it you get a particular type of satisfaction.
0: Aanandam vachindi gaani anubhavam kaaledu.
1: You have got the joy but you have not experienced it.
0: Ee vinna takshaname ee stock ayipothundo emo ani aaturutato bazaar ku velutadu.
1: The moment you get the news you rush to the bazaar to find out whether they are exhausted or
0: chustadu.
1: You have a look at it.
0: Marinta tripti avutundi.
1: Then you get a little more satisfaction.
0: Kani avishtam neraveyaledu.
1: But still you are not completely satisfied.
0: Daniki dabbu nistadu aa phalamunu kontadu.
1: You pay for it and you acquire that particular thing.
0: Aa konna phalamunu bazaar nundi intiki vacchenta varaku chustu chustu chustune ostuntadu.
1: Until he reaches home the one which he has purchased, the fruit which he has purchased, he goes on.
0: దీనికి కారణం ఏమిటి? ఆ ఫలము పై ఉన్నటువంటి యొక్క ప్రీతిని.
1: What is the reason for such an action on his part?
0: Because ఫలం అంటే అతనికి చాలా అభిమానము, చాలా ఇష్టం.
1: He has a great liking for that particular fruit.
0: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
1: Action proves what type of liking he has for that particular fruit.
0: Kanuka manalundu undinatuvanti oka prati bhavam kudanu bahirmukhamlo chuchinappudu adi oka vidhamainatuvanti tripthini chekurustundi.
1: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
0: Baita manamu chuchetuvanti prati vishayam kudanu mana lopala yokka bhavam yokka chittamuli.
1: Whatever you see externally is only a reflection of your inner thought.
0: Reflection of the inner being.
1: Reflection of inner being itself.
0: Kanuka manalayandu oka pratyekamainatundi oka bhavamulu sthiramga nilchi untuntai.
1: In us, there will be certain form, certain desires and
0: ee sthiramga nilchinatundi bhavamulu bahirmukhamulo anubhavinchadaniki manam prayatnapurvakanga sadhanalu salapali.
1: These tendencies and feelings which are strong in us, we'll have to just try to experience externally.
0: Intiki teesukostadu ee phalamunu.
1: This fruit is brought home.
0: Chakkaga kadugutadu.
1: He washes it nicely.
0: Tottimini periki vestadu.
1: He removes the peels of the skin.
0: Tadupari tana notiki andistadu.
1: Then he starts eating.
0: Aanandanga rasamunu churrukuntadu.
1: Blissfully he enjoys the juice.
0: Aa taruvata పండు వేరు లేదు.
1: వన్స్ హీ పార్టేక్స్ ఇట్
0: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
1: ది జ్యూస్ ఈజ్ నాట్ దేర్ అవుట్ సైడ్.
0: ఈ రసము తనలో లీనమైపోయింది.
1: ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
0: దీనితో తాను సంతృప్తి పడతాడు.
1: విత్ దాట్ హీ గెట్స్ ఇమెన్స్ జాయ్.
0: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
1: హీ గెట్స్ కంప్లీట్ బ్లిస్.
0: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
1: వెన్ డిడ్ హీ గెట్ దిస్ కంప్లీట్ జాయ్ అండ్ బ్లిస్?
0: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే నాతు.
1: ది ఫస్ట్ థింగ్ ఈజ్ హీ కేమ్ టు నో, హీ హర్డ్ అబౌట్ ద పర్టికులర్ ఫ్రూట్ హ్యావింగ్ కమ్ టు ద బజార్. దిస్ ఈజ్ జ్ఞాతం.
0: విన్న తక్షణమే ఏదో బజారుకు వచ్చినాయి, నాలో డబ్బు లేదు అని చెప్పి నిరుత్సాహానికి చాలా ఇవ్వలేదు.
1: ఆఫ్టర్ coming to know it, after hearing about it, he did not get discouraged that
0: na ichchanu nerveechukune nimittamai appaina sappaina emaina chesina sare naaku aa phalamunu pondali chudali aneetunte oka teevramainatunte oka apechchatanlo abhruddhi kavali.
1: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
0: Kanukane ee aaturu cheta taanu bazaar ki velladam

0: స్థలమును చూడటం ద్రష్టం.
1: విత్ గ్రేట్ ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్ గోయింగ్ టు ద బజార్ అండ్ టేకింగ్ ఎ లుక్ అట్ ఇట్ ఈస్ ద్రష్టం.
0: ఈ చూచిన ఫలమును తాను పొందటం, పొందిన ఫలమును అనుభవించటం, ఇది ప్రవేశం.
1: Afterwards, he sees the fruits, he acquires it and he eats it. This is tatvena pravestu.
0: Aite ee naati sadakulu yokka bhavamulu ee reetiga unnava?
1: But today's sadakas, the feelings of today's sadakas, are they like this?
0: Enni granthamulu chadivinappatikini, endari mahaneelu yokka vakyamulu vinnappatikini, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతటితోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆఫ్టర్ నోయింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఎగ్జిస్ట్ we will have to develop an intense desire to see him, otherwise there is no use.
0: మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి.
1: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
0: అనేక మంది ఇక్కడ విద్యావంతులు విద్యార్థులు ఉంటున్నారు.
1: There are quite a few students and teachers here.
0: ఒక విద్యార్థి ప్రథమ క్లాసులో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు.
1: A student after entering into the very first standard
0: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
1: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
0: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరము ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
1: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
0: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానం కూడా అనుభవిస్తాడు.
1: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీ ఇస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
0: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైనటువంటి చౌక బారిపోతాం.
1: వీ బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధక. హి విల్ రిమైన్ ఇన్ ది సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
0: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్ళుతున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థానంలోనే ఉన్నాడు.
1: Others
0: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
1: Others would ridicule by telling this person has been going and listening to a number of discourses over a long period of time, reading a number of scriptures, but what is the use? There doesn't seem to be any progress.
0: ఇది తమో గుణము యొక్క లక్షణాలు.
1: This is a characteristic feature of తమో గుణం.
0: ఈ తమస్సును మనము దూరం చేయాలి.
1: We have to remove this తమస్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
1: We have to enter into the next stage of విశిష్టాద్వైత from ద్వైతా స్టేజ్.
0: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
1: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
1: getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities, even then we should not be satisfied. We will have to try to go to the next stage.
0: ee advaitam aneetuvanti oka ekatvamunoku chere anta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
1: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
0: కాని ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కాని ఆత్మశాంతి కావాలి.
1: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ, పీస్ ఆఫ్ ద మైండ్, బట్ దిస్ ఇస్ నో గుడ్.
0: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
1: హ్యాస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
0: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
1: ఆత్మ. ఈజ్ కంటిన్యూస్లీ ది వెరీ ఎంబాడీ. ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: అయితే అంశ రూపంతో ఉండినటువంటి ఒక జీవాత్మ తత్వము పరమాత్మతో ఏకం కావాలి.
1: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది జీవాత్మ, ఇట్ హాస్ టు బికమ్ వన్ విత్ పరమాత్మ.
0: ఈ నది సముద్రం నుంచే పుట్టింది.
1: రివర్ ఈస్ బోర్న్ ఫ్రమ్ ఓషన్.
0: మేఘములుగా తయారైంది.
1: ఇట్ హాస్ బికమ్ క్లౌడ్స్.
0: మేఘములుగా తయారైనప్పటికీ ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘములు వేరైంది.
1: వన్స్ ఇట్ బికేమ్ క్లౌడ్స్ దేర్ వాస్ డ్యూయలిజం, దేర్ వాస్ సెపరేషన్. క్లౌడ్స్ ఆర్ సెపరేట్, ఓషన్ ఇస్ సెపరేట్.
0: అయితే ఈ ద్వైతము లోపల అద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని ఒక రుచి రూపకంగా మార్చుకుంది.
1: This must take the form of a particular taste in the form of visishta
0: adwaita. Samudrapu neeru
1: the waters of the ocean would be salty.
0: Cloud ga maareteppudu teeyaga roopondutundi. Ide visishta adwaita.
1: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishta adwaita.
0: Ee teeyadanam aneetvanti oka visishta adwaita aneetvanti din nunchi kudanu prema bindulu ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
1: దిస్ పర్టికులర్ వాటర్ విచ్ హస్ బికమ్ క్లౌడ్స్, ఇట్ హస్ టు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది రెయిన్ ఆఫ్ లవ్.
0: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానం చేరడానికి.
1: దిస్ వాటర్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద క్లౌడ్స్ బికమ్స్ ఎ రివర్ అండ్ విత్ గ్రేట్ ఎంథూజియాజం వాట్స్ జాయిన్ అగైన్ ద ఓషన్.
0: ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం.
1: This is the anguish or the ask.
0: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము, అద్వైతము తన యొక్క సుస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
1: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
0: కనుక మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము.
1: We are born as men, living as men, and we have taken up the path of
0: satsangam to cherinaamu.
1: We have joined good company.
0: Sarveshwarattvanni shravanam chestunnamu.
1: We are listening to the principle of Sarveshwara.
0: Kaani sakshat sarveshuni darshinchadaniki poonukovali.
1: But we have to now make an effort to have
0: darshinchinanta maatramana trupti undaradu.
1: To have a vision of the Lord and we should not be satisfied even with that.
0: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రం తృప్తి నొందరాదు.
1: బై మియర్లీ హావింగ్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు ద లార్డ్ వి షుడ్ నాట్ బి హ్యాపీ.
0: తనతో ఏకమైపోవాలి.
1: వి షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
0: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ దిస్ ఫుల్ఫిల్మెంట్.
0: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
1: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున. ధనంజయ
0: అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, విభిచయ, జయకృష్ణ, సవిజాతి, ధనుంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున, పాల్గొన, పార్థి అండ్
0: కిరీటి,
1: సేతువాన.
0: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
1: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హాస్ గాట్ హావ్ బీన్ వన్ ఇన్ ఏ వరల్డ్లీ వే.
0: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ది వరల్డ్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్ ఇట్?
0: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
1: ఆర్ అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ. దట్
0: కట్ట కనపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
1: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున, యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ఎ సన్ ఆఫ్ మార్టాలిటీ.
0: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
1: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
0: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
1: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
0: కట్ట కనపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, ఉన్నటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
1: He faced a number of problems in the process, but with a lot of courage, conviction, faith, determination, resolve, he won ultimately the weapon.
0: ఈ ధనుస్సును సాధించటం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
1: He did not care for them. He was firmly resolved.
0: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు ధనుంజయుడవు అన్నారు.
1: Because he was able to win that ధనుస్, Lord confronted him thoroughly in the normal way. He was also called later on as ధనుంజయా.
0: దీనికి కూడా అర్థం లేకపోలేదు.
1: There is a meaning for this.
0: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
1: ధర్మరాజు అండర్టూక్ రాజసూయ యాగం.
0: కానీ దూర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
1: During that particular time, unfortunately, there were these wicked, bad people, the sons of Dhritarashtra in the form of...
0: Kani Pandavulaku kajanalo ye matramu paisa ledu.
1: In the treasury of Pandavas, there was no money.
0: Dharmajudu Arjunaku cheppadu, Tammuda, manam Rajasuya yagam cheyatam ante idi samanyamainatundi kaadu. Krishnudu emo cheyavani cheptunnadu. కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు.
1: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షములు దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
1: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్, వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్, వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
0: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
1: అర్జున వెంట ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
0: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
1: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga, they came of their own and offered wealth to Arjuna.
0: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
1: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
0: ధనము రాసులుగా బయలుదేరినాయి.
1: There were heaps of wealth and money.
0: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
1: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్, ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్?
0: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
1: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
0: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
1: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున
0: కనుక ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినటువంటి కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
1: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హి హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్, కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
0: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
1: Another name that is given to Arjuna is Partha.
0: Prithvi putrudu kanuka atariki Parthudu ani oka artham.
1: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
0: Un mundu ee Arjuna yokka పేర్లకు తగినటువంటి యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించి దాన్ని చక్కరీతి లోపల మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం.
1: ఇన్ ఫ్యూచర్ విల్ ట్రై టు నో ఎ లిటిల్ మోర్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ అర్జున అండ్ ఆఫ్టర్ నోయింగ్ ఇట్ విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
2: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: You have just heard bhajans sung by devotees from Belgium.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. Prema, or love, is the basis of everything and hence should be spread all over the world. Swami explains this in a beautiful manner through this audio clip by giving an example of bulb, wire and current. This audio clip has been taken from the discourse delivered on 2nd March 1934.
3: ప్రేమస్వరూపులైన బాలబాలికలారా, మనం ఈ వల్లభా స్టేడియంలో అనేకమైనటువంటి బల్బులంతా మనము ప్రకాశిస్తూ ఉండేటువంటిది చూస్తున్నాం.
4: ప్రేమస్వరూపస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ దిస్ వల్లభా స్టేడియం వీఆర్ నౌ నోటీసింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బల్బ్స్ దట్ ఆర్ షైనింగ్ డిఫరెంట్లీ.
3: ఇప్పుడు అనేక రకములుగా అనేక ప్రదేశంలో అనేక బల్బులుగా మనకు ప్రకాశం కలుగుతూ ఉండాలి.
4: In several places, in many ways, in manifold different kinds of bulbs, we are observing them shining.
3: కానీ బల్బులు వేరువేరుగా కనిపిస్తుంటాయి, కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది.
4: These bulbs are different and they appear to be different from each other, but the current that is flowing through them is one and the same.
3: అదే విధంగానే మీ దేహమంతా కూడాను బల్బులు వంటివి.
4: In the same manner, all your bodies are comparable to different bulbs.
3: మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వమే ఇందులో కరెంట్.
4: ది డివైన్ ఆత్మ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ యూ ఈస్ ది కరెంట్.
3: ఇటువంటి కరెంట్ లోపల సత్యము ధర్మము అనేటువంటి వైర్ దీనికి కనెక్షన్ చేసుకోవాలి.
4: ఇట్ ఈస్ టు కనెక్ట్ సచ్ అ కరెంట్ త్రూ ఆల్ దీస్ బాడీస్ యూ హ్యావ్ టు యూజ్ ది టూ వైర్స్, ది వైర్ ఆఫ్ ట్రూత్ అండ్ ది వైర్ ఆఫ్ రైట్ కాండక్ట్.
3: ఇప్పుడు ఈ బల్బు లోపల చల్లటి చక్కని ప్రకాశవంతమైనటువంటి జ్యోతి మనకు కనిపిస్తుండాలి.
4: అట్ దిస్ మోమెంట్ ఇన్ దిస్ బల్బ్ వీ డూ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ నైస్ అండ్ ప్లెజెంట్ అండ్ బ్రైట్.
3: ఆ ప్రకాశమే ప్రేమ.
4: దిస్ షైనింగ్ దట్ యు సీ ఇన్ దిస్ బల్బ్ ఈస్ ప్రేమ.
3: ఈ ప్రేమ లేనటువంటి యొక్క మానవుడు జగత్తులో లేడు.
4: There is no man in this world in whom this prema does not exist.
3: ఈ ప్రేమను అనేక రకములుగ పిలువవచ్చును, అనేక మార్గములు ఉపయోగపెట్టుకోవచ్చును.
4: One may designate and call this prema by different names. One may utilize the prema that is in him in many different ways.
3: కనుక ప్రేమ అనేటువంటిది ఏక స్వరూపమైనటువంటిది కాని అనేకత్వాన్ని వహించినటువంటిది కాదు.
4: But prema is something which is one and only one. It is not a diverse phenomenon.
3: Kanuka prema anetunte prakashamu jagat anetunte yokka bhavanamu lopala vikasinchaleni manam aashinchinappudu.
4: If therefore we have the desire that this shining of prema should shine in the mansion of this world,
3: shanti anetunte balpu sareinatunte sthitilo untundali.
4: The bulb which is shanti or peace, that should be in good condition.
3: Daniki sariyinaatvanti sambandhamu dharmamu aneetvanti koorchukoni untundali.
4: To the bulb which is in good condition, there should be a proper contact through the wire dharma.
3: Kaani wire undinanta maatramana ee premane prakasham manam andukolemu.
4: Simply because we have a wire connected to it, we are not able to enjoy the shining of prema.
3: Andulopala కరెంటు అనేటువంటి సత్యము ప్రవేశించాలి.
4: త్రూ ది వైర్ ఆఫ్ ధర్మ షుడ్ పాస్ ది ట్రూత్, ది కరెంట్ ఆఫ్ ట్రూత్.
3: కనుక సత్యమే కరెంటు, ధర్మమే వైరు, శాంతమే బల్పు, ప్రేమనే ప్రకాశం.
4: Thus we have here that the current is truth, the wire is dharma. The current has to pass through the wire of dharma, shanti is the bulb. Then we get the shining of prema.
3: Kanuka ee jagattantai kudunu vishwa prema swaroopakanga manam vedajallaneni aashinchinatvatte varainappudu meeru satya dharma shanti ee moodintini oka ekatvanga meeru bhavinchadaniki tagina prayatnam salpalani aashisthunnanu.
4: If therefore we desire to spread universal prema all round this world, then you have to realize the oneness of these three qualities, satya, dharma and shanti.
3: ఎక్కడ ప్రకాశము లేదో అక్కడ అంధకారం ఉంటుంది, ఎక్కడ అంధకారమో అక్కడ భయభ్రాంతులు చెలరేగుతుంటాయి.
4: Where there is no light, where there is no brightness, there will be darkness. Where there is darkness, fear will grow.
3: కనుకనే ఈ ప్రేమ అనేటువంటిది ఎక్కడ లేదో అక్కడే మనకు అజ్ఞానము అనేటువంటిది చేరుతుంటాది. ఎక్కడ అజ్ఞానము అనేటువంటిది చేరినో అక్కడే భయభ్రాంతులకు గురి అయిపోతున్నాం.
4: సో వేర్ దేర్ ఇస్ నో లైట్ ఆఫ్ ప్రేమ దేర్ విల్ స్ప్రెడ్ ఇగ్నోరెన్స్. వేర్ దేర్ ఇస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దేర్ విల్ స్ప్రెడ్ ఫియర్.
3: కనుకనే మన ఈ ప్రపంచంలో ఈనాడు చెలరేగినటువంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క దృశ్యములకంతా కూడా మూల కారణము ప్రేమ నాస్తిత్వాన్ని పొందిపోవటమే దీనికి మూల కారణం.
4: ఇన్ దిస్ వరల్డ్ టుడే ది ఫియర్ఫుల్ సైన్స్ దట్ వి సీ ది ఫ్రైట్ఫుల్ థింగ్స్ దట్ వి ఫైండ్ హ్యాపెనింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ లైస్ ఆన్ ది ఫ్యాక్ట్ దట్ ప్రేమ హ్యాస్ డ్విండిల్డ్ అండ్ డిసపియర్డ్.
3: కనుకని ప్రేమను పెంచేటువంటి యొక్క ప్రయత్నానికి బాల వికాస్ బాల బాలికలంతా కూడాను తగినటువంటి ప్రయత్నం సల్పాలని నేను ఆశిస్తున్నాను.
4: In this context, I am hoping that the boys and girls who belong to the various institutions of Balavikas should make all attempts by which to promote prema in this world.
2: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
0: Radio Sai now brings you some Vedic chanting.